శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహిట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 27వ తేదీ ఆదివారం, నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాల 39 సెకండ్లు.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ఆధునిక సాంకేతికత ఆవిష్కరణలను సమర్థంగా వినియోగించుకుంటే భారత్ 10% ఆర్థిక వృద్ధి సాధించడం ఎంతో సులువని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థుల సంఘం, ఐఐటి మద్రాస్ సంయుక్తంగా బెంగళూరులో నిన్న నిర్వహించిన వార్షిక సదస్సు సంఘం 2026లో ఆమె మాట్లాడారు. భారత పారిశ్రామిక ప్రగతికి కీలకంగా మారనున్న ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సెమీకండక్టర్లో పెట్టుబడులు పెట్టాలని నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సర్ నోటీసులు అందుకున్న ఓటర్లు అత్యవసరమైన సందర్భాల్లో తప్ప వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపింది. సర్ కోసం ఫామ్ 66కు జత చేసిన డిక్లరేషన్ను సుప్రీంకోర్టు సమర్థించిందని పేర్కొంది. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖలన్నీ ఆదివారం అయినప్పటికీ ఈరోజు పనిచేస్తాయని తెలిపాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుములు ఉండవని తెలిపాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని

అని ఈరోజు రాజమహేంద్రవరంలో రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. డిజిటల్ అజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం అనే గ్లోబల్ థీమ్తో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, హాస్పిటాలిటీ రంగ ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచినందుకు పలు ప్రభుత్వ శాఖలకు 7 స్కోచ్ అవార్డులు లభించాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సోషల్ ఆడిట్ విభాగం, ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సమాచార పౌర సంబంధాల శాఖ, రాష్ట్ర డిజిటల్ కార్పొరేషన్, అమలాపురం పురపాలక సంఘంతో పాటు చిత్తూరు జిల్లా కుప్పంలో చేపట్టిన జీరో పావర్టీ P4 నెట్ జీరో కార్యక్రమాలకు అవార్డులు దక్కాయి. ఆసియా క్రీడల కబడ్డీలో హవాను కొనసాగిస్తూ భారత పురుషుల మహిళల జట్లు నిన్న స్వర్ణాలు గెలిచాయి. అథ్లెటిక్స్లో సావన్ బర్వాల్ అద్భుత రీతిలో మారథాన్లో రజతం గెలవగా, షాట్పుట్లో తజీందర్ పాల్ ఆసియా క్రీడల్లో వరుసగా 3వ పతకంతో సత్తా చాటాడు. 400 మీటర్ల విభాగంలో ప్రాచి కాంస్యం గెలవగా, షూటింగ్లో మహిళల 50 మీటర్ల 3 పొజిషన్లో భారత జట్టు రజతం కైవసం చేసుకుంది. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లో జోష్నా చిన్నప్ప జంట కాంస్యం గెలిచింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇప్పుడు మీరు వందనలో సినిమా భక్తి పాటలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంతవరకు మీరు వందనాలో సినిమా భక్తి పాటలు విన్నారు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆసియా క్రీడల్లో టైటిల్ నిలబెట్టుకుని ఇరాన్పై ఉత్కంఠభరిత విజయంతో భారత మహిళల కబడ్డీ జట్టు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న మహిళల కబడ్డీ జట్టుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. క్రీడాకారిణులు ప్రదర్శించిన ధైర్యం, సమిష్టి కృషి, పదునైన ఆటతీరు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నాయని ప్రశంసించారు. పురుషుల జట్టు కూడా ఉత్కంఠభరిత విజయం సాధించి మరో స్వర్ణ పథకాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ విప్రో సర్కిల్లో మన్మోహన్ సింగ్ స్మారక పార్క్ విగ్రహాన్ని ఆయన 94వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీ

0: చంద్రబాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈ దేశాన్ని ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి చట్టాలు, శాసనాలు, రాజ్యాంగ సవరణలు చేసిన గొప్ప వ్యక్తికి అద్భుతమైన గుర్తింపు, వారి జ్ఞాపకార్థం ఢిల్లీలో ఉండాలి. వారిని గౌరవించడం అంటే మన జాతిని మనమే గౌరవించుకున్నట్టు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రజల యొక్క పోరాటం, చాలా మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ స్వప్నం శాశ్వతం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు, సహకరించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు బూత్ లెవెల్ అధికారులు స్వయంగా వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల సంఘం సమావేశం ఢిల్లీలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పాల్గొన్నారు. సమావేశం వివరాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తూ, నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆన్లైన్ విచారణ నిర్వహించాలని పేర్కొంది. నైట్ షెల్టర్లలో నివసించేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు తగినన్ని సహాయ కేంద్రాలు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ పూర్తయిందని, జాబితాలో పేరు లేని అర్హులు, యువత, తొలిసారి ఓటర్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, సంస్థాగత విధి విధానాలకు ఖచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రారంభించిన మిషన్ కర్మయోగి కార్యక్రమ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనుంది. సాధనా శృంఖల పేరిట ఈ నెల 29-30 తేదీల్లో బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొనున్నారు. 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సదస్సుకు హాజరుకానున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మిషన్ కర్మయోగి ప్రతినిధులు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్యం పెంపు, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరాయంగా అందించేందుకు సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ, పర్యవేక్షణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 512 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల ద్వారా 11,221 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని, సుమారు 1,65 లక్షల మంది ప్రజలు ఈ పథకాలపై ఆధారపడుతున్నారని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెనాలి వంటి పట్టణాల్లో అపార్ట్మెంట్లు అధికమవడంతో జనసాంద్రత పెరిగిందన్నారు.

0: భవిష్యత్తులో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అవసరాలకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొంటూ,
1: తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు విస్తరించడమే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ గా సిమెంట్ రోడ్ల నిర్మాణం అనేది ప్రారంభించాం. అది తప్పకుండా భవిష్యత్తులో మనకి బురిపాలెం వరకు తీసుకెళ్లే విధంగా రింగ్ రోడ్ లాగా మనం రూపొందించాలనే ఆలోచనతో 20 లక్షల రూపాయలతో ఈ రోడ్ ని నిర్మాణం ఈ రోజు పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సిన మౌలిక సదుపాయాలు మన తెనాలి మున్సిపాలిటీ నుంచి తప్పకుండా అందిస్తాం.
0: యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సుదీర్ఘ ప్రణాళికతో పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ,
2: ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది రాష్ట్రం కల్పించాలని 20 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని మాటిచ్చి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. వినయం ఐటీ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ ఇండస్ట్రీస్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్, ఇలా అనేక సెక్టర్స్ లో క్లోజ్ టు అబౌట్ 24 లక్షల కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 27 మంత్స్ తీసుకొచ్చాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
3: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
3: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా? చెప్పండి.
4: ఎస్ సార్, రంగనాథన్ మ్యామ్.
3: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
4: ఎస్ మ్యామ్.
3: గుడ్ గుడ్.
5: కాఫీ టైం ఏంటి రోష్ని?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళ

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు కొనసాగుతున్న ఈ సమయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, ఇంధన వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలగకుండా చూడాలని భారతదేశం పిలుపునిచ్చింది. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగిస్తూ, యుద్దాల పర్యవసానాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలకే కాకుండా వాటి సరిహద్దులకు చాలా దూరంలోని దేశాలు కూడా అనుభవించాల్సి వస్తోందని అన్నారు. ఆహార, ఇంధన భద్రత రంగాలలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఏదైనా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని జయశంకర్ అన్నారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ సంఘర్షణ కీలకమైన అంతర్జాతీయ ఆందోళనగా మిగిలి ఉందని మంత్రి అన్నారు. శత్రుత్వాలకు ముగింపాకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపును పునరుద్ఘాటించారు.
1: With cross-border purpose makes it a direct affront to the global order. Governments indulging in such practices must be held accountable. There must be no dilution in our zero-tolerance approach towards terrorism. Its financial aspects, in particular, should be exposed and should be countered.
0: ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని జయశంకర్ అన్నారు. సరిహద్దులు దాటి చేసే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని ఆయన అభివర్ణించారు.

0: కృత్రిమ మీద గురించి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, దేశాలు తమ జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా సొంత నమూనాలను, ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. మాతా అమృతానందమయీ చూపించే కరుణ ప్రజలను ఏకం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేరళంలోని కొల్లంలో జరిగిన మాతా అమృతానందమయీ 73వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన విశ్వ సేవాదినం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాతా అమృతానందమయ్య ఆశీస్సులతో నషాముక్త భారత్ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధిస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. సేవను ఒక లక్ష్యంగా మార్చుకోవడం ద్వారా ఆమె ఆదర్శంగా నిలిచారని, ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరే ఉద్యమంగా ఆమె తీర్చిదిద్దారని మంత్రి తెలిపారు.
1: 10 लाख से ज्यादा वृक्षारोपण, स्वास्थ्य, शिक्षा और आजीविका की भावना और इसके साथ साथ 101 गांवों को पूर्णतया से आत्मनिर्भर बनाने की दिशा में अम्मा ने बहुत बड़ा काम किया है. संयुक्त राष्ट्र के मिलेनियम विश्व शांति सम्मेलन और विश्व धर्म संसद जैसे कई मंचों में हिंदुत्व का सेवा का संदेश अम्मा ने पहुंचाया.
0: బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దానిని సద్వినియోగం చేసుకోవాలని అమిత్ షా అన్నారు. కేరళంలోని కుందరాలో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఈ ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని పార్టీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఆమోదంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎవరికీ ఓటు హక్కును నిరాకరించడం లేదని కమిషన్ స్పష్టం చేసిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఏసీఐ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్దిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగే వేడుకలో భాగంగా పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, భారతదేశ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి పలు కీలకమైన కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు. ఈ వీసా, ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం తన డిజిటల్ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. 2014లో ఈ వీసా సౌకర్యం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని క్రమంగా సులభతరం చేసింది. ఇది ఇప్పుడు 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యేక ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటి మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ దీనికి నిర్మాణాత్మక సంస్కరణలు, సంస్థాగత బలోపేతం, లక్షిత విధాన చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ సంతన్ పాల్, బి సాంబమూర్తి రచించిన క్యాష్లెస్ నేషన్, హౌ యూపీఐ చేంజ్డ్ ద నేషన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె విడుదల చేశారు. యూనికార్న్ ఇండియా వెంచర్స్ భాగస్వామ్యంతో ఐఐటి

మద్రాసు ప్రారంభించిన ఈ నిధి ప్రారంభ దశ స్టార్టప్లకు 5 నుండి 20 కోట్ల రూపాయల వరకు అందిస్తుంది. దీనికి సెబీ ఆమోదం లభించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ దేశ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను పునరుద్ఘాటిస్తుందని, వాటి చుట్టూ ఉన్న అన్ని అపోహలకు తెరదించుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, స్థిరపడిన సంస్థాగత నియమాలను ఖచ్చితంగా పాటిస్తూనే తీసుకుంటారని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, పటిష్టమైన ప్రజాస్వామ్యంలో విజయాలు అపజయాలు రెండింటినీ హుందాగా వినయంగా స్వీకరించడమే నాయకత్వమని ఆయన అన్నారు. దేశ రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత కీలకమని, భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి సమిష్టి బాధ్యత అని చంద్రబాబు నాయుడు అన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఏషియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందించారు. పురుషుల, మహిళల జట్లు రెండూ స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చరిత్రాత్మక డబుల్ స్వీప్ను సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రను ఈ రోజు వరకు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 గంటలకు జాతీయ వార్తల్లో కలుసుకుందాం.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ కాఫీ టైం ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఒక మంచి కాఫీ తాగిన ఫీలింగ్ రావాలి అంటే ఏం చేయాలి? కాఫీ టైం వినాల్సిందే అనమాట. మరి ఈ రోజు కాఫీ టైంలో డే స్పెషాలిటీస్ ఏంటి అంటే కనుక వరల్డ్ టూరిజం డే, అలాగే వరల్డ్ రివర్స్ డే అనమాట. మరి రెండింటి గురించి ఖచ్చితంగా ఇవాళ కాఫీ టైంలో మనందరం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సూపర్ హిట్ సాంగ్ అయితే వినిపిస్తున్నాను అనమాట, ఫ్రమ్ ద మూవీ హృదయాంజలి అనమాట, ఎవర్ గ్రీన్ సాంగ్. మరి ఎవర్ గ్రీన్ సాంగ్ వింటూ నెక్స్ట్ నేను చెప్పబోయే డే స్పెషాలిటీస్ కోసం ఎదురు చూస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

హృదయాంజలి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా వరల్డ్ టూరిజం డే గురించి. మరి దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27 జరుపుకుంటారు అనమాట. అంటే ఈరోజే 1970లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ శాసనాలని ఆమోదించినప్పటి నుంచి ఈ రోజుని ప్రపంచ పర్యాటక దినోత్సవంగా ఎంపిక చేయడం జరిగిందనమాట. ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి ప్రజలందరికీ ఈరోజు అవగాహన కల్పించడానికి, అలాగే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ రోజుని మనందరం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. కొత్త ప్రదేశాలు చూడటం, ప్రయాణించడం, జ్ఞాపకాలని సేకరించడం, అసలు ఎవరు ఇష్టపడకుండా ఉంటారు చెప్పండి. మరి ప్రజలు ఎంత బిజీగా ఉన్నా, అంటే మనందరం ఎంత బిజీగా ఉన్నా, మన బిజీ షెడ్యూల్ నుంచి ఖచ్చితంగా ప్రయాణాలకి కొంత సమయాన్ని కేటాయించడానికే ఇష్టపడతారనమాట. మరి కొంతమంది ఒంటరిగా ప్రయాణించడానికి, మరికొంతమంది స్నేహితులతో, ఇంకొంతమంది కుటుంబంతో. సో ఎలా అయినా సరే ఎవరికైనా సరే టూర్కి వెళ్ళడం అనేది ఇష్టమే ఉంటుందన్నమాట. మరి చాలామంది ఇట్లా ఎవరికి ఇష్టమైన వాళ్ళతో ఇలా ట్రిప్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. మరి దానివల్ల ప్రస్తుత కాలంలో ఏంటి అంటే పర్యాటక రంగం అనేది ఉపాధిగా మారిపోయిందన్నమాట. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా అక్కడ పర్యాటకం అనేది ఉంటుందన్నమాట. మరి ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అసలు మనకి దగ్గరలో ఉన్న, అంటే ఆంధ్రప్రదేశ్కి కొంచెం దగ్గరలో, అలాగే మనం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అనేది ఇవాల్టి కాఫీ టైంలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఎప్పటి నుంచో ఏదో చూసినాను అనమాట ఈ సాంగ్ ప్లే చేద్దామని ఫైనల్గా. ఈరోజు ఆ ఛాన్స్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇది వచ్చేస్తుంది వింటూ. స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి. మరి ప్రపంచం చాలా చాలా పెద్దదన్నమాట కదా, మనం ఉండే ప్రదేశం అందులో చాలా చిన్నది, ఇంకా మన ప్రపంచం ఇంకా చిన్నది. మరి అసలు అంటే ఇందాకే మనం చెప్పినట్టు ఎంత చిన్న ప్రపంచంలో మనం ఉన్నా అప్పుడప్పుడు ప్రపంచం నలుమూలలా ఎక్కడేమున్నాయి అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి, ఎప్పుడైనా సరే ఒక ట్రిప్కి వెళ్తూ ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా మనలో అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అలా అనుకుంటూ అక్కడే ఆగిపోతూ ఉంటారు అనమాట. సో అలా ఆగిపోకుండా సో మీరు కూడా అట్లీస్ట్ మనకి దగ్గరలో అసలు ఇంతేనా ఇక్కడ ఈ ప్లేస్ అసలు మాకు ఇదెందుకు తెలియదు అని కూడా అనుకుంటాం, కానీ మనం అక్కడికి కూడా వెళ్ళాం, అదే హైలైట్ అనమాట. సో మనకి దగ్గరలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సో వైజాగ్ అనమాట, వైజాగ్ అని గుర్తు రాగానే అసలు వైజాగ్ అని తలుచుకోగానే జనరల్గా మనకి గుర్తొచ్చేది బీచ్. సో దాంతోపాటు ఇంకా అంటే అసలు ఏంటి అంటే కనుక బంగాళాఖాత తీరంలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఓడరేవు నగరం అనమాట ఈ వైజాగ్ అనేది. సో ఇక్కడ ఏంటి అంటే కనుక రామకృష్ణ బీచ్తో సహా ఇంకా యారాడ బీచ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే అనేక బీచ్లకి ప్రసిద్ధి చెందింది. చెప్పాను కదా వైజాగ్ అనగానే మనకి బీచ్ అని గుర్తొస్తుంది. సో ఇక్కడ రుషికొండ బీచ్ అయితే ప్రపంచంలోనే అందమైన బీచ్లకి ఇచ్చే స్టార్ రేటింగ్ కూడా పొందిందనమాట. సో ఎంతమంది వెళ్ళారో తెలియదు, ఒకవేళ వెళ్ళకపోతే ఇప్పుడు కాదు ఈసారి ఎప్పుడైనా చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉండండి క్లైమేట్ బాగున్నప్పుడు అనమాట. సో ఇలా ఒకటేంటి ఇక్కడ ప్రతి ప్రదేశం కూడా చాలా చాలా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. సో అది సంగతి. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకుందాం అసలు మనం చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, అలాగే ఇప్పుడు అంటే ఈ సంవత్సరం పర్యాటక దినోత్సవం సందర్భంగా ఎక్కడ ఫైనల్గా అంటే ఏ ప్లేస్లో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అవన్నీ కూడా కాఫీ టైంలో మీ అందరితో షేర్ చేస్తా. మరి ఇప్పుడు మనం వైజాగ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మీ అందరి కోసం నేను ఓయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విద్ భారతీయ ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మరి ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనకి దగ్గరలో ఉన్న కొన్ని అందమైన ప్రదేశాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఇందాకే చెప్పా వైజాగ్ గురించి, దాని తర్వాత కర్నూలు బెలూమ్ గుహలు అనమాట, అంటే కర్నూలులో ఉంటాయి అన్నమాట అవి, దగ్గరలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉన్న బెలూమ్ గుహలు భారతదేశంలోనే అతిపెద్ద పొడవైన గుహలుగా చెప్పచ్చు అనమాట. ఇవి మిలియన్ సంవత్సరాల కాలంలో సున్నపరాయ ఏర్పడటంతో ఏర్పడ్డాయి అనమాట. అంటే జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలతో ఇవి కూడా ఒకటి. ఏంటవి? బెలూమ్ గుహలు అనమాట. అలాగే రాజమండ్రి, ఇప్పుడేమంటున్నారు, రాజమహేంద్రవరం. మరి రాజమహేంద్రవరం అని అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటి అంటే పాపికొండలు అనమాట. పాపికొండలు అనేవి ఏంటి అంటే కనుక పర్వత శ్రేణులు. సో ఇవి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి, అంటే ఇప్పుడు రాజమహేంద్రవరం అని పిలుస్తున్నాం కదా, సో దానికి దగ్గరలో ఉన్నాయన్నమాట. ఏపీ టూరిజం పాపికొండలకి క్రూయిజ్ సర్వీసులను కూడా నిర్వహించడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ సంవత్సరం, మరి ఇందాకే చెప్పా కదా ఎక్కడ జరుపుకుంటున్నాం అంటే కనుక, ఈ సంవత్సరం పర్యాటక దినోత్సవ వేడుకలు సెప్టెంబర్ 27 అంటే ఈరోజే రాజమహేంద్రవరంలో జరుగుతున్నాయన్నమాట. ఈ విషయాన్ని ఎవరు అంటే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మనందరికీ కూడా తెలియజేయడం జరిగిందనమాట. అలాగే ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా సో అనేక రకంగా అంటే చాలా విస్తృత ఏర్పాట్లు అయితే చేయాలి అని చెప్పి మంత్రి అధికారులందరికీ కూడా సూచించడం జరిగిందనమాట.

రాబోతున్న పుష్కరాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సో అనేక రకాలుగా ఈరోజు పర్యావరణానికి సంబంధించి అంటే సో ఈ పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ చేయాలి ఏంటి అంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఇలా చాలా ఉంటాయి కదా. సో వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే పర్యాటక దినోత్సవం గురించి అందరికీ తెలియజేయాలి అనేది అనమాట. సో అలాగే మనం ఇంకా ఏం చూడాలి అంటే కనుక అరకు లోయ అనమాట, ప్రకృతి అందాలు, కాఫీ తోటలు, గిరిజన సంస్కృతి, సో ఇలాంటివన్నీ, బుర్రా గుహలు, ఇవన్నీ కూడా ఎక్కడ చూడొచ్చు అంటే అరకు లోయ అనమాట. ఇంతవరకు ఎప్పుడైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఇవన్నీ మనకి ఒక పెద్ద దూరం ఏం కాదు, దేశాలు బోర్డర్లు దాటక్కర్లేదు, కొంచెం మన రాష్ట్రంలోనే కొంచెం మనం టైం కేటాయించుకుంటే వెళ్ళగలిగిన ప్రదేశాలే అనమాట. అలాగే హర్సిలీ హిల్ స్టేషన్ అనమాట, ఆంధ్రప్రదేశ్లోని చల్లని వాతావరణం కలిగిన ఒక అందమైన హిల్ స్టేషన్గా చెప్పొచ్చు అనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్లోని భారతదేశ గ్రీన్ కెన్యాన్ అని పిలువబడే గండికోట, ఇది కూడా ఒక అద్భుతమైన పర్వత ప్రాంతంగా చెప్పొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి దగ్గరలో సరౌండింగ్స్లోనే ఉన్నాయి. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడాలనిపించినప్పుడు టైం మనకి ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ ఉండాలి, దాంతోపాటు బడ్జెట్ కూడా మనం కొంచెం సేవ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు వెళ్ళగలుగుతాం అనమాట. ఇంకా ఏంటి మన విజయవాడలో చూడాల్సిన ప్లేసెస్ కూడా ఉన్నాయి, కొన్ని చెప్తా, అవి కూడా చెప్తా. ఎందుకు మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం ఇంతకీ అసలు ఈరోజు అంటే కనుక ప్రపంచ పర్యాటక దినోత్సవం కాబట్టి, అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ కలుసుకోవాలని అనమాట. మరి ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము కాఫీ టైం ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అసలు మన తెలుగు రాష్ట్రాల్లో మనకి దగ్గరగా ఉన్న ప్లేసెస్ ఏంటి అనేది చెప్తూ ఉన్నా. అలాగే మన విజయవాడ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే అందరికంటే అంటే అన్నిటికంటే ముందు కనకదుర్గమ్మ ఆలయం అనమాట. మరి కనకదుర్గమ్మ అలాగే కృష్ణమ్మ వీళ్ళిద్దరి కటాక్షం ఉంటే చాలు, మనం చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా కృష్ణానది తీరం, భవానీ ద్వీపం, గాంధీ హిల్, మొఘల్ రాజపురం గుహలు, సెయింట్ మేరియా చర్చ్, అలాగే విక్టోరియా మ్యూజియం, కొండపల్లి కోట, కొంచెం దగ్గరలో ఉన్న కూచిపూడి, ఇంకొంచెం అంటే ఎక్కడ అంటే కనుక ప్రకాశం బ్యారేజ్, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కదా. సో దాంతో పాటు ఏంటి అంటే మంగినాపూడి బీచ్ అనమాట, అంటే కొంచెం దగ్గరగా. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి మన విజయవాడలో ఏంటి అసలు ఈ ప్లేసెస్ అన్నీ మాకు ఎప్పటి నుంచో తెలుసు అనుకుంటున్నారా? సో కానీ కొంతమంది ఇంకా వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు టూర్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రపంచం చాలా పెద్దది కాబట్టి మనం ప్రపంచం అంతా ఒకేసారి చుట్టాలనుకుంటే అవ్వదు కదా. కాబట్టి ముందు అసలు మన ఊళ్ళో ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి, ఎంత మంచి టెంపుల్స్ ఉన్నాయి, అన్నిటికంటే పొడవైన హరే కృష్ణ టెంపుల్ ఏది, లేదంటే 1200 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి పూజలు అందుకుంటున్న వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నారో, ఇలాంటివన్నీ రీసెర్చ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. నాకు కూడా చాలా చాలా ఇష్టం. సో అలా మనకి ఏది నచ్చితే అది, అంటే నేను టెంపుల్స్ గురించి చెప్పా, మీకు మ్యూజియంస్ అంటే ఇష్టం ఉండి ఉండొచ్చు, కొంతమందికి పార్కులు అంటే ఇష్టం ఉండి ఉండొచ్చు, అలా మీ మనసుకి ఏది నచ్చితే అది. సో అలా మనం వెతుక్కుంటూ ఎక్కడ ఏది బాగుంటుంది అని తెలుసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. మన దగ్గరలో చాలా జైన్స్ టెంపుల్స్ ఉన్నాయి. సో అమరావతిలో చాలా పెద్ద బౌద్ధుని టెంపుల్ ఉంది, అంటే బుద్ధుడి టెంపుల్ ఉంది. సో ఇవన్నీ మనకి దగ్గరలోనే ఉన్నాయి కదా, వీటి కోసం మనం 1000 కిలోమీటర్లు జర్నీ చేయాల్సిన అవసరం లేదు, మనకి దగ్గరలోనే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ అందరికీ పరిచయం ఉన్న ప్రదేశాలే కావచ్చు, అలాగే దగ్గరగా ఉన్నాయి అనుకోవడం తప్ప ఇప్పటి వరకు కూడా మీరు ఇవి కూడా చూడకపోతే, మరి ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవడం వల్ల పని ఒత్తిడి దూరం అవుతుంది, దాంతోపాటు రిలాక్స్ అవుతాం, మళ్ళీ ఆటోమేటిక్గా మన పనిని మనం ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకోవచ్చు అనమాట. సో టూర్ అనేది అంత ఇంపార్టెంట్, ఎందుకు అంటే మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటాం, అలాగే కొత్త వాళ్ళు, కొత్త ఫుడ్, అన్నీ సో అన్నీ పరిచయం అవుతూ ఉంటారు అనమాట. అలాగే ఇంకొకటి కూడా చెప్పా కదా, ఈరోజు డే స్పెషాలిటీలో ఏంటి అంటే కనుక వరల్డ్ రివర్స్ డే అనమాట. అంటే ఏంటి, ప్రపంచ నదుల దినోత్సవం. మరి దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇవాల్టి కాఫీ టైంలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నా ఫ్రమ్ ద మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనమాట. మరి ఈ సాంగ్ వింటూ ఈ మూవీ నుంచి స్టే ట్యూన్ 2 1.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా దేని గురించి, ప్రపంచ నదుల దినోత్సవం గురించి. మరి ప్రపంచ నదుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27 అంటే ఈ రోజే జరుపుకోవడం జరుగుతుందన్నమాట. నదుల ప్రాముఖ్యతని వాటి ఆవశ్యకతని తెలియజేయడానికి ఈ రోజును జరుపుకుంటారన్నమాట. మరి అడవులు లేకపోతే నదులు లేవు, నీరు లేకపోతే జీవం లేదు, అంటే నో ఫారెస్ట్ నో రివర్స్, వాటర్ నో లైఫ్ అనేది ఈ సంవత్సరం నదుల దినోత్సవం యొక్క థీమ్ అన్నమాట. ఇది అడవులు జనవరులను రక్షించడంలో నదీ ప్రవాహానికి మద్దతు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా వివరిస్తుందన్నమాట. అలాగే ఈరోజు నదులు ఎందుకు ముఖ్యమైనవి అని తెలియజేయడానికి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. మొన్న అనుకోకుండా మనం మీకు తెలిసాలో మాట్లాడుకున్నాం కదా, అసలు నదులను పరిరక్షించడానికి ఎలాంటి ప్రాజెక్టులు అనేవి గవర్నమెంట్ తీసుకొచ్చింది, అభివృద్ధి చేస్తున్నారు అని, వాటి గురించి మనం చాలా మాట్లాడుకుందాం. సో

అలాగే నీరు అనేది ఎప్పుడూ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వాటర్ని సేవ్ చేసుకోవడం అనేది అంటే గవర్నమెంట్ చేయాల్సినవి గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది, మనం చేయాల్సినవి మనం కూడా చేయాలి కదా. కాబట్టి ఈరోజు ఏంటి అంటే కనుక నదుల ప్రాముఖ్యతను తెలియజేసే పోస్టర్స్ని తయారు చేయడం, ఆరోగ్యకరమైన నదులు ఎలా ఉంటాయి అనేది చిత్రలేఖనం ద్వారా అందరికీ తెలియజేయడం, అలాగే వ్యాస రచన అవగాహనను తెలియజేయడం, అంటే వాటి గురించి మరి ఇలా అన్ని రకాలుగా అనమాట ప్రచార బోర్డ్స్, ఇలా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ నదుల ప్రాముఖ్యతను తెలియజేయడానికి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సో అది సంగతి. మరి ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా మీరు కూడా ఈరోజు చక్కగా సోషల్ మీడియాలో మీ ఫేవరెట్ నది, అంటే చాలా మందికి చాలా నదులు ఉంటాయి కాబట్టి సో మీకు కూడా ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అలా వెళ్ళినప్పుడు ఒక పిక్ తీసుకొని ఉంటారు కదా, మరి హ్యాష్ ట్యాగ్ ఇలా యూస్ చేసి వరల్డ్ రివర్స్ డే అని చెప్పి మీ అనుభవాన్ని పంచుకోండి, సో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి. సో అలా మీరు కూడా నదుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ అది ఎందుకు ఇంపార్టెంట్, అసలు మనం ఎందుకు చూడాలి, ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనం షేర్ చేసుకోవచ్చు చెప్పచ్చు. సో అలా పంచుకుంటూ చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం నేర్పిస్తూ కూడా ఉండొచ్చు అనమాట. సో అది సంగతి. మరి ఇవాళ కాఫీ టైం మీ అందరికీ చాలా నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను జనతా గారేజ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో కాఫీ టైం ప్రోగ్రామ్ కి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీయ ఫం. నేను మీ ఆర్జే ప్రసన్న.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, newsonair.gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. పర్యాటకంపై మరింత అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థ పిలుపు మేరకు 1980 సంవత్సరం నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 27న ఈ కార్యక్రమం జరుగుతోంది. డిజిటల్ ఎజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు రాజమహేంద్రవరంలో రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కృత్రిమ మేధ ఏఐ వల్ల హానికర ఘటనలు జరిగితే పరస్పరం సంప్రదించుకోవడానికి ఒక ఛానల్ను ఏర్పాటు చేయాలని, సైనికంగా సంక్షోభం ఏర్పడితే రెండు దేశాల సైన్యాలు సత్వరం సంభాషించుకోవాలని చైనా, అమెరికా నిర్ణయించాయి. ఈ విషయాన్ని రెండు దేశాలు వేర్వేరుగా విడుదల చేసిన ప్రకటనలు వెల్లడించాయి. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ 3 రోజుల పాటు సమావేశమైన తర్వాత ఈ ప్రకటనలు వెలువడ్డాయి. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద ఇచ్చే దరఖాస్తు ప్రశ్న రూపంలో ఉన్న సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని రాష్ట్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. దరఖాస్తు ప్రశ్నల రూపంలో ఉందని తిరస్కరించరాదని పేర్కొంది. అర్జీదారు దరఖాస్తు రాయడంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రశ్నల రూపంలో అడిగినప్పటికీ ఆర్టీఐ స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాచారాన్ని ఇవ్వాలని సమాచార కమిషనర్ విఎస్కే చక్రవర్తి ఆదేశించారు. అయితే ఊహాజనిత ప్రశ్నలకు మాత్రం స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు. భారత పురుషుల క్రికెట్ జట్టు వెస్టిండీస్తో సొంతగడ్డపై 3 వన్డేల సిరీస్లో తలపడబోతోంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ 2:00 ప్రారంభమవుతుంది. ఆసియా క్రీడల కబడ్డీలో హవాను కొనసాగిస్తూ భారత పురుషుల మహిళల జట్లు నిన్న స్వర్ణాన్ని గెలిచాయి. అథ్లెటిక్స్లో సావన్ బర్వాల్ అద్భుత రీతిలో మారథాన్ రజతం గెలవగా, షాట్పుట్లో తజీందర్ పాల్ ఆసియా క్రీడల్లో వరుసగా 3వ పతకంతో సత్తా చాటాడు. 400 మీటర్ల విభాగంలో ప్రాచీ కాంస్యం గెలవగా, షూటింగ్లో మహిళల 50 మీటర్ల 3 పొజిషన్లో భారత జట్టు రజతం కైవసం చేసుకుంది. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లో జోష్నా చిన్నప్ప జంట కాంస్యం గెలిచింది. వివిధ భారతి ఎఫ్ఎం.

గోదావరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. కోరుకున్న జీవితాన్ని వాయిదా వేయకండి. మీరు కోరుకున్న జీవితాన్ని ఎంతకాలం వాయిదా వేస్తే అంతగా మీపై బాధ్యతలు పేరుకుపోతాయి అన్నమాట, అవకాశాలు తగ్గిపోతాయి. ఒకప్పుడు తాత్కాలికం అనుకున్న పరిస్థితులే కాలక్రమేణా మీ శాశ్వత జీవితంగా మారిపోతాయి. ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు అంటే జస్టిన్ స్మైకాక్ అనమాట, కంటెంట్ క్రియేటర్ అనమాట. సో దీనికి రిలేటెడ్గా ఈరోజు ఒక బ్యూటిఫుల్ టాపిక్ అయితే ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రాగల 24 గంటల్లో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026, पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
4: రైతుల వాతావరణ బులెటిన్ ఏంటి అంటే, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకి సంబంధించి ఈరోజు రాబోయే అంటే 24 గంటల్లో వాతావరణ అంచనా ఏంటి అంటే, కొన్ని ప్రాంతాల్లో, ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నమాట. భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు. అలాగే రాబోయే అంటే తదుపరి 2 రోజుల్లో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులే దాదాపు కొనసాగుతాయి అన్నమాట.

మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, అంటే ఇందాకే ఒక కోట్ చెప్పాను. ఏంటి అంటే కనుక, మనం కోరుకున్న జీవితకాలాన్ని ఎంతకాలం వాయిదా వేస్తే అంతగా మనపై బాధ్యతలు పేరుకుపోతాయి, అవకాశాలు తగ్గిపోతాయి. ఫైనల్గా మనం ఒకప్పుడు తాత్కాలికం అనుకున్న పరిస్థితి మనకి శాశ్వతం అయిపోతుంది అని చెప్పి ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఎవరు చెప్పారో చెప్పాను కదా, మరి దానికి రిలేటెడ్గా ఒక బ్యూటిఫుల్ టాపిక్ మీ అందరితో మాట్లాడతా అని చెప్పా. మరి అదేంటి అంటే, రోజుకో చిన్న అడుగు అనమాట. అంటే అనుకున్నవన్నీ ఇమీడియట్గా జరిగిపోవాలి అంటే జరిగిపోవు, కాబట్టి రోజుకో చిన్న అడుగు మీ జీవితాన్ని మార్చేసే కన్సిస్టెంటీ పవర్ అంటే ఇదే అనమాట. సో కాబట్టి ఒకేసారి అన్నీ అయిపోవాలి అని కాకుండా, మనలో చాలామందికి ఏదో ఒక లక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే విషయంలో మాత్రం సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అన్నమాట. మరి మొదలు పెడదాం అని చెప్పి మళ్ళీ కొంతకాలం తర్వాత ఆపేస్తాం, మళ్ళీ అప్పుడేమనుకుంటాం తర్వాత మొదలు పెడదాం, రేపటి నుంచి మొదలు పెట్టచ్చు లేదంటే ఎల్లుండి నుంచి మొదలు పెట్టచ్చు, ఇలా వాయిదాలు వేయడంతో సరిపోతూ ఉంటుందన్నమాట. సో చివరికి మన కళలు, ప్రతిభ, అవకాశాలు అన్నీ పశ్చాత్తాపంగానే మిగిలిపోతాయి అన్నమాట. అయితే విజయం సాధించే వ్యక్తులకి కూడా, అంటే వాళ్ళకి ప్రత్యేకమైన మ్యాజిక్స్, పవర్స్ ఇలాంటివి ఏవి కూడా ఉండవు. వారికి కూడా, అంటే ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో లైఫ్లో, వాళ్ళకు కూడా మనకిలాగే రోజులో 24 గంటలే ఉంటాయి. తేడా ఏంటి అంటే కనుక, వాళ్ళు మోటివేషన్ కోసం అసలు ఎదురు చూడరు అనమాట. ఎవరో ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడాలి అలా కాకుండా క్రమశిక్షణతో తమ పనిని తాము కొనసాగిస్తూ ఉంటారన్నమాట. మరి విజయానికి అవసరమైన అసలు 7 సూత్రాలు ఏంటి అనేది ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం తెలుసుకుందాం. నేను మీ అందరితో షేర్ చేస్తానన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ భీమా అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ఏం మాట్లాడుకోబోతున్నాం? సో ఏదైనా సరే మన విజయానికి అవసరమైన 7 సూత్రాలు, అంటే విజయానికి మనం కూడా దగ్గర అవ్వాలి అంటే 7 సూత్రాలు ఉన్నాయి. సో అవి ఏంటి మాట్లాడుకుందాం అని చెప్పాం కదా. ఏదైనా సరే కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక మోటివేషనల్ వీడియో చూసినప్పుడు, లేదంటే మనతో ఎవరైనా చాలా పాజిటివ్గా మాట్లాడినప్పుడు ఉత్సాహం పెరిగిపోతుంది అనమాట. అసలు ఇంకేముంది అంటే మనకి ఒక మంచి కాఫీ తాగినప్పుడు అనిపిస్తుంది అనమాట. అంటే కాఫీ తాగినప్పుడు ఒకలా మాట్లాడాలనిపిస్తుంది, తర్వాత ఇంకోలా మాట్లాడాలనిపిస్తుంది అప్పుడప్పుడు. సో ఉత్సాహం అనమాట. ఇంకేముంది, ఏ పనైనా చేసేద్దాం. అసలు ఇంకా అసలు సాధ్యం కాదంటూ ఏముంటుంది? ప్రపంచంలో చాలామంది ఉంటారు కానీ ఎవరికి వాళ్ళు సూపర్ స్పెషల్ ఇవన్నీ అనుకుంటాం కదా, నాలాగే మీరు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ వెంటనే ఒక 2 డేస్ మనందరూ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, యాక్చువల్లీ యోగా గురించి మాట్లాడుకుంటాం, మెడిటేషన్ గురించి మాట్లాడుకుంటాం, చాలా విషయాలు, చాలామంది ఆరోగ్యం గురించి, బ్రేక్ఫాస్ట్ గురించి అన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఎంతమంది మనందరం ఫాలో అవుతూ ఉంటాం, కొంచెం బ్రేక్ పడిపోయిన తర్వాత ఆగిపోతూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇలా సాకులు వెతకడం మానేసి, అసలు ఈ రోజు నుంచి కాదు, రేపటి నుంచి కాదు, అంటే ఈ రోజు వద్దులే రేపు చేద్దాం, మళ్ళీ రేపటి నుంచి కాదులే, అలా కాకుండా ఈ ఆలోచనని అసలు పక్కకు పెట్టేసి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే అప్పుడప్పుడు మన మీద ఉన్న మన నమ్మకం కూడా పోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇందాక చెప్పినట్టు ఇంతకీ అసలు ఆ 7 సూత్రాలు ఏంటి అంటే కనుక, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలన్నమాట. అసలు ఈ ప్రపంచంలో మన గురించి మనకు తెలిసినంత ఎవరికీ తెలియదు, కాబట్టి మన లక్ష్యం గురించి కూడా మనకే తెలుస్తుంది అన్నమాట. నేను గొప్పవాడిని కావాలి అనేది లక్ష్యం కాదు, దానికి ఒక స్పష్టమైన

రూపం ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక బిజినెస్లో ఉన్నారనుకోండి, వచ్చే సంవత్సరం లోపు నేను నా బిజినెస్ నుంచి ఒక 10 లక్షలు సంపాదించాలి అని ఒక లక్ష్యం పెట్టుకోవాలి. మీరు ఒక 20,000 శాలరీలో ఉన్నారనుకోండి, వచ్చే సంవత్సరం లోపు నేను నా శాలరీని 30,000 చేసుకోవాలి. అంటే దానికోసం మీరు స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు, మంచి జాబ్కి ట్రై చేయొచ్చు, లేదంటే అక్కడే ఇంకేదైనా గ్రోత్ ఉంటుందో ట్రై చేయొచ్చు. సో ఇలా మీకంటూ ఒక లక్ష్యం ఉండాలన్నమాట. సో మన గమ్యం ఎంత స్పష్టంగా ఉంటే మన ఎనర్జీని కూడా అంతే సమర్థవంతంగా ఉపయోగించుకోగలమన్నమాట. అందుకే అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ లక్ష్యాన్ని మీరు రాసుకోండి. ఇంకోటి ప్రణాళిక అన్నమాట. సో పెద్ద లక్ష్యాన్ని చూసి భయపడకుండా దాన్ని చిన్న చిన్న పనులుగా విభజించుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక పుస్తకం రాయాలి అనుకుంటారు, అంటే చాలా మంది ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో రాయాలి అనుకుంటే మొత్తం పుస్తకం గురించి ఒకేసారి ఆలోచించేసి ఎలా రాస్తాం, ఏ పేజీలో ఏం రాస్తాం అని బుక్ గురించి ఈరోజే రాస్తే మనం అసలు రాయలేం. కాబట్టి రోజుకి నేను ఒక 100 పదాలు రాయాలి, లేదంటే ఒక 200 పదాలు రాయాలి అని చెప్పి మొదలు పెడితే మనం వేసే ఒక చిన్న చిన్న అడుగులే పెద్ద విజయాలకి పునాది అవుతాయి అన్నమాట. సో ఇంకా మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఏం చెప్పా, 7 సూత్రాలు అని చెప్పా, 2 చెప్పేశాను. మరి ఆ మిగిలిన 5 ఏంటి అనేది కూడా ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో మీ అందరితో షేర్ చేసేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను అమరన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. వింటూ స్టే ట్యూన్ 2 1 1.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా విజయానికి దగ్గర చేసే 7 సూత్రాల గురించి. ఇందాకే 2 చెప్పేసా, ఇంకా రిమైనింగ్ ఏంటి అంటే కనుక మనందరికీ ఉండాల్సిందనమాట విజయానికి దగ్గర అవ్వాలంటే పట్టుదల అనమాట. సో పట్టుదల అనేది విజయానికి మనల్ని అత్యంత దగ్గర చేసే లక్షణాల్లో ఒకటి. వైఫల్యం ఎదురైనప్పుడు ప్రయాణాన్ని ఆపేయకూడదు. ఫెయిల్యూర్ని అసలు ఇంకా మనం ఇదే లైఫ్ అంటే ఇంకంతా అయిపోయింది అని చెప్పి, అంటే ఫెయిల్యూర్ అనేది ఇక్కడ ఇక్కడతో ఆగిపోయింది అని చెప్పి మన జర్నీ, ఒకసారి ఫెయిల్ అయితే 2 సార్లు ఫెయిల్ అయితే సో ఇంకిక్కడితో అయిపోయింది అని కాకుండా మనల్ని మరింత మెరుగ్గా తయారు చేసే గురువుగా చూడాలి. ఎవరిని? ఫెయిల్యూర్ని అనమాట. అలా చూసినప్పుడే మన ప్రయాణాన్ని మనం ఎక్కడ కూడా ఆపం. ఎందుకు అంటే ప్రయాణం అప్పుడు అంటే ఎప్పుడు ఒకేలా ఎందుకు ఉంటుంది? ఒక్కొక్కసారి రకరకాలుగా ఉంటుంది. సో మన ప్రయాణంలో ఎన్ని మన నడిచే దారుల్లో ఏవి ఉన్నా సరే, ముళ్ళున్నా కత్తులున్నా ఏ ఉన్నా మనం పడిపోతున్నా, మళ్ళీ 2 సార్లు పడిపోతే ఇంకో 4 సార్లు లేద్దాం. అలా ట్రై చేసి శ్రీశ్రీ ఇలాంటి గొప్ప గొప్ప రచయితలు కవులు ఎన్నో ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పారు కదా. సో అవన్నీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ మళ్ళీ లేవాలనిపిస్తుంది అనమాట. అలాగే ఎప్పుడు కూడా మీరు ఒంటరి వాళ్ళు అని చెప్పి అనుకోవద్దు. ఎప్పుడు మన నీడ మనకి తోడుగానే ఉంటుంది. ప్రపంచం అంతా మన వైపు ఉన్నా లేకపోయినా మన కోసం మనం ఉండాలి. మన ప్రయాణాన్ని ఎవరి కోసం ఆపకూడదు అనమాట. అలాగే మంచి వ్యక్తుల సహకారం. ఈ మాట వింటుంటేనే చాలా బాగుంది కదా. అసలు మంచి అనే పదంలోనే నిజంగా చాలా చాలా బాగుంటుంది, మంచి ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రభావం కూడా మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా ఉంటుందన్నమాట. అందుకే మనకంటే మెరుగ్గా ఆలోచించి మనల్ని ముందుకు నడిపించే వ్యక్తులతోనే కలిసి ఉండాలి. సరైన వ్యక్తులతో కలిసి పనిచేస్తే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయన్నమాట. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. అది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఇంకోటి ఏంటి అంటే అందరికీ ఉండాల్సింది, మనందరం నేర్చుకోవాల్సింది కూడా మనసుపై నియంత్రణ అనమాట. ఎందుకు అంటే కనుక మన ఆలోచనలో ఏవైతే నాటుతామో అవే పెరుగుతూ ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు రెండు అఫ్కోర్స్ అందరికీ రెండు కామన్గా వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే మన లక్ష్యాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే కనుక నేను చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్, జస్ట్ చెప్పుకోండి డియర్ సెల్ఫ్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అని మనం చెప్పుకుంటూ ఉంటే ఏంటి అంటే కనుక మన మీద మనకి నమ్మకం అనేది పెరుగుతుందనమాట. ఇంకా ఉన్నాయి 7 సూత్రాలు, అన్నీ ఒకేసారి ఎలా చెప్పేస్తా. ఇంకా కొన్ని సూత్రాలు ఏంటి అనేది ఇంకా 2 ఉన్నాయన్నమాట. సో అవి ఏంటి అనేది ఆలోచిస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కృష్ణమ్మ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ విన్న తర్వాత ఇంకా మనం అంటే మనల్ని విజయానికి దగ్గరగా చేసి ఆ సూత్రాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా విజయానికి దగ్గర చేసే 7 సూత్రాల గురించి. మరి ఇంకా మీరు తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ అనమాట, నిర్ణయం తీసుకునే సామర్థ్యం. ఇది మనందరికీ ఉండాల్సింది, అలాగే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి కూడా నేర్పించాల్సింది అనమాట. ఎందుకు అంటే అవకాశాలు వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తే వాటిని కోల్పోయే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే అవసరమైన చోట చక్కగా నిర్ణయాలు తీసుకొని వాటిపై స్థిరంగా పనిచేస్తే, అంటే మనకి మనమే ప్రొక్రాస్టినేషన్ అనే మన సమయాన్ని దొంగిలించే అతిపెద్ద శత్రువు అనమాట. అంటే ప్రొక్రాస్టినేషన్ అనేది మన సమయాన్ని దొంగిలించే అతిపెద్ద శత్రువు. అలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని మనందరం కూడా అలవర్చుకోవాలన్నమాట. అలాగే ఆలోచన కంటే ఆచరణ, ఇది కూడా వింటుంటే చాలా బాగుంది. ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి, ఆ పాట కూడా ఉంది కదా, ఆలోచన వస్తేనే మనం పాడం, మాట్లాడతాం, కంగారు పడకండి. సో ఆలోచన అనేది వస్తూ ఉంటుంది, కానీ ఎక్కువగా అలాగే ఆలోచిస్తూ కూర్చుంటే మనం ముందుకు కదలలేము అనమాట. మెదడుకి కావాల్సింది ఏంటి, ఒక అడుగు వేయడమే ముఖ్యం. అసలు ముందు మనం మాట్లాడుకున్న కొటేషనే అది కదా. సో రోజుకో చిన్న అడుగు, ఒకేసారి అన్నీ అయిపోవాలని కాకుండా, కాబట్టి రోజుకి కొంచెం అనే కాన్సెప్టే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అలా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే కనుక దాని తర్వాత ఆటోమేటిక్గా అనుభవం పెరిగిపోతుంది, ఆత్మవిశ్వాసం కూడా బలపడుతుంది. కాబట్టి మనం అంటే ఆలోచన కంటే కూడా ఆచరణే ఇంపార్టెంట్ అని చెప్పి అనుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించి ఒక స్మాల్, వెరీ వెరీ స్మాల్ స్టోరీ ఉంది, అదేంటో చెప్పేస్తా. రోజుకొక్క రాయి 5 ఏళ్లలో అద్భుతం. ఏంటి అసలు ఇంతకీ రోజుకొక్క రాయి 5 ఏళ్లలో అద్భుతం అంటే కనుక, ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ చేతి వృత్తి కళాకారుడు ఉండేవాడు అనమాట. గ్రామంలో అత్యంత ఎత్తైన కొండపై ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలి అని చెప్పి అతను నిర్ణయించుకున్నాడు. అతని దగ్గర పెద్దగా డబ్బు లేదనమాట, సామాగ్రి కూడా లేదు, అయినా అతను వెనక్కి తగ్గలేదు. ప్రతి సూర్యోదయానికి ముందే లేచి నది దగ్గరికి వెళ్ళేవాడు అనమాట. అక్కడి నుంచి ఒక రాయిని తీసుకొని తన వీపుపై మోసుకుంటూ కొండపై వెళ్ళి పెట్టేవాడు. ఒక నెల తర్వాత అక్కడ 30 రాళ్ళు కనిపించాయి అనమాట. ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత రాళ్ల గుట్ట పెరిగింది, కానీ ఆలయ నిర్మాణం మాత్రం కనిపించింది.

అనమాట. అయినా అతను తన పని ఆపకుండా 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం సూర్యుడి తొలి కిరణాలు కొండపై ఉన్న బంగారు కలశంపై పడ్డాయన్నమాట. అక్కడ ఒక అద్భుతమైన ఆలయం ఆల్రెడీ నిల్చుంది. ప్రజలు నిజంగా ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా నిర్మించావు అని అడిగారనమాట. అతను తన శ్రమతో గాయపడిన చేతులను చూపిస్తూ చెప్పాడు, ఇందులో ఎలాంటి మ్యాజిక్ లేదు, ప్రతిరోజు ఒక్క రాయి పెట్టాను అంతే. అదే మన పట్టుదలకున్న శక్తి అనమాట. పట్టుదలకి ఇంత శక్తి ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఇందాక చెప్పినట్టు మన దారులు ఎలా ఉన్నా సరే మనం పట్టుదలతో మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనమాట. సో అది సంగతి. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో నేను చెప్పిన ఈ టాపిక్ అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం దాస్ కా ధమ్కీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ప్రోగ్రామ్లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న అనమాట. మరి గోల్డ్ రేట్ ఎలా ఉంది అంటే కనుక ఇవాళ 24 క్యారెట్ గోల్డ్ అయితే కనుక గ్రామ్ 15,268 రూపాయలు ఉందన్నమాట. అలాగే 22 క్యారెట్ గోల్డ్ అయితే కనుక గ్రామ్ 13,995 రూపాయలు ఉందన్నమాట. అలాగే పెట్రోల్ డీజిల్ రేట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్పేస్తా ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్లో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఎందుకంటే ప్రేమంట మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

ఫ్యూయల్స్ ఎలా ఉన్నాయి అంటే కనుక పెట్రోల్ అయితే లీటర్ 117.25 రూపాయలు ఉందన్నమాట. అలాగే డీజిల్ అయితే కనుక 104.96 రూపాయలు ఉందన్నమాట. సో అది సంగతి. మరి ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాం. మళ్ళీ మనం కలుసుకుందాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. వారం రోజుల్లో హార్ముజ్ను తెరిచేందుకు ఇరాన్ చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. అంతేకాకుండా ఆ జలసంధికి ట్రంప్ జలసంధిగా ఆయన నామకరణం చేశారు. ఇరాన్పై మళ్లీ దాడులకే అమెరికా అధ్యక్షుడు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ నెలలో జరగనున్న మధ్యంతర ఎన్నికల తర్వాత దాడులకు దిగే అవకాశమున్నట్లు సమాచారం. పర్యాటకంపై మరింత అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పర్యాటక సంస్థ పిలుపు మేరకు 1980 నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 27 ఈ కార్యక్రమం జరుగుతోంది. డిజిటల్ ఎజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద ఇచ్చే దరఖాస్తు ప్రశ్నల రూపంలో ఉన్నా సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని రాష్ట్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. దరఖాస్తు ప్రశ్నల రూపంలో ఉందని తిరస్కరించరాదని పేర్కొంది. అర్జీదారు దరఖాస్తు రాయడంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రశ్నల రూపంలో అడిగినప్పటికీ ఆర్టీఐ స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాచారాన్ని ఇవ్వాలని సమాచార కమిషనర్ విఎస్కే చక్రవర్తి ఆదేశించారు. అయితే ఊహాజనిత ప్రశ్నలకు మాత్రం స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు. భారత పురుషుల క్రికెట్ జట్టు వెస్టిండీస్తో సొంతగడ్డపై 3 వన్డేల సిరీస్లో తలపడబోతోంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ తుదిపోరుకు సిద్దమైంది. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 5:30 నుంచి జరిగే ఫైనల్లో రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు తలపడనున్నాయి. ఆసియా క్రీడల కబడ్డీలో హవాన్ కొనసాగిస్తూ భారత పురుషుల మహిళల జట్లు నిన్న స్వర్ణాలు గెలిచాయి. అథ్లెటిక్స్లో సావన్ బర్వాల్ అద్భుత రీతిలో మారథాన్ రచితం గెలవగా, షాట్పుట్లో తజీందర్ పాల్ ఆసియా క్రీడల్లో వరుసగా 3వ పతకంతో సత్తా చాటాడు. 400 మీటర్ల విభాగంలో ప్రాచి కాంసింగ్ గెలవగా, షూటింగ్లో మహిళల 50 మీటర్ల 3 పొజిషన్లో భారత జట్టు రజితం కైవసం చేసుకుంది. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లో జ్యోత్స్నా చిన్నప్ప జంట కాంసం గెలిచింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వినవచ్చు.

ఆకాశమే నీ హద్దురా ఈ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. యాక్చువల్గా మీ అందరికి ఒక డౌట్ వచ్చేసింది కదా, ఏంటి గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో అంత మంచి టాపిక్ మాట్లాడుకొని, అంటే మోటివేషనల్ టాపిక్ మాట్లాడుకున్నాం కానీ మోటివేషనల్ సాంగ్స్ ప్లే చేయలేదు అని చెప్పి? ఎందుకో తెలుసా, దానికి ఒక కారణం ఉందన్నమాట. ఎందుకంటే ఈరోజు జోరుగా హుషారుగాలో 23వ కామన్వెల్త్ క్రీడల్లో భారత పతక విజేతల గురించి నేను మీ అందరితో చెప్పబోతున్నాను అనమాట. ఎప్పుడో యాక్చువల్గా నేను వచ్చినప్పుడు ధీరాలో రీసెంట్గా, అంటే ఇలాంటి పథకాలు సాధించిన, ధీరలు సాధించిన, విజయాలు, పథకాలు గెలిచిన మహిళల గురించి, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్గా

ఒక ధీరలు అంటే ఏంటి, అన్నిట్లో విజయం సాధించిన వాళ్ళు అన్నమాట. సో ఈరోజు నేను మగధీరల గురించి చెప్పబోతున్నాను, అంటే రీసెంట్గా ఎవరు ఎలాంటివి అచీవ్ చేశారు క్రీడల్లో అనే దాని గురించి ఇవాళ జోరుగా హుషారుగాలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఏంటో తెలుసా, ప్రియతమా నీ వచ్చట కుశలమా, ఈ మూవీ నుంచి అనమాట. ఈ సాంగ్ ఏంటో, స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక చెప్పా 23వ కామన్వెల్త్ క్రీడ

క్రీడల్లో భారత పతక విజేతల గురించి తెలుసుకుందామని చెప్పాను కదా. మరి 23వ కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెట్ జూండో కుమార్కి భారత్కి అంటే తొలి పథకం అందించాడనమాట. పురుషుల హెవీ వెయిట్ కేటగిరీలో బీహార్కి చెందిన పారా అథ్లెట్ జూండో కుమార్ కాంస్య పథకం సాధించి దేశానికి తొలి పథకాన్ని అందించాడనమాట. మరి ఇలాంటి వాళ్ళే కదా ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు అని చెప్పేది. సో 190 కిలోల బరువుని విజయవంతంగా ఎత్తిన జూండు 130.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పోడియంపై నిలిచాడనమాట. అలాగే గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో భారత్కు వచ్చిన తొలి పథకం కూడా ఇదే కావడం విశేషంగా చెప్పచ్చు. మరి ఇంకా ఎవరు ఎలాంటి పథకాలు సాధించారు అనేది మనం ఇవాళ జోరుగా హుషారుగాలో మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక కేజీఎఫ్ అనమాట. సో కేజీఎఫ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ స్ట్రీట్ వింటూ 101.3 వివిధ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫం. మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా 23వ కామన్వెల్త్ క్రీడల్లో భారత పతక విజేతల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఇంకా ఎవరు ఎలాంటివి సాధించారు అంటే కనుక పురుషుల 65 కేజీల విభాగంలో రాజా ముత్తు పండిట్ కి రజత పథకం దక్కిందనమాట. అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పురుషుల 79 కిలోల విభాగంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన వల్లూరి అజయ్ బాబుకి రజత పథకం దక్కిందనమాట. సో ఇంకా ఎవరు ఎలాంటివి సాధించారు అంటే కనుక మాట్లాడుకుందాం ఇవాళ జోరుగా హుషారుగాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మూవీ ఏంటి, అమర్ అక్బర్ ఆంటోనీ అనమాట. సో ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా 23వ కామన్వెల్త్ క్రీడల్లో భారత పతక విజేతల గురించి తెలుసుకుందామని చెప్పి, అలాగే ఇందాకే కొంతమంది గురించి మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరు ఎలాంటివి సాధించారు అంటే కనుక, పురుషుల ప్లస్ 110 కేజీల విభాగంలో లవ్ప్రీత్ సింగ్కి 110 కేజీల కేటగిరీలో రజక పతకం దక్కిందనమాట. 2022లో బర్మింగ్ హోమ్ కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్లో కాంస్యం గెలిచిన పంజాబ్కి చెందిన లవ్ప్రీత్ సింగ్ ఈసారి గ్లాస్కో క్రీడల్లో అంతకు మించిన ప్రదర్శన చేసి రజక పతకం సాధించడం జరిగిందనమాట. ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం నాచో మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

నాంది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అండ్ ఇవాళ జోరుగా హుషారుగాలో మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, 23వ కామన్వెల్త్ క్రీడల్లో భారత పతక విజేతల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఇంకా ఎవరు ఏం

సాధించారు అంటే గనక పురుషుల 60 కేజీల విభాగంలో భారత జూడో క్రీడాకారుడు హర్ష సింగ్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు అన్నమాట. కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల జూడో విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి అథ్లెట్ గా హర్ష సింగ్ అయితే నిలిచాడనమాట. సో ఇప్పుడైతే మీ అందరి కోసం

జెట్టి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జ ప్రసన్న అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దేని గురించి అంటే కనుక 23వ కామన్వెల్త్ క్రీడల్లో భారత పతక విజేతల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఇంకా ఎవరు సాధించారు, ఏం సాధించారు అంటే కనుక పురుషుల లాంగ్ జంప్లో భారత అథ్లెట్ మురళి శ్రీశంకర్ రజక పతకం గెలుచుకున్నాడు అనమాట. అతడు అత్యుత్తమంగా 8.09 మీటర్ల దూరం గెంతడం జరిగిందనమాట. వరుసగా 2 కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు గెలుచుకున్న తొలి భారత అథ్లెట్గా ఎవరో ఇందాక నేను చెప్పాను కదా, మురళి శ్రీశంకర్ రికార్డ్ అయితే సృష్టించాడనమాట. అది సంగతి మరి అదనమాట ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం దొంగ అనే మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ మనం కలుసుకుందాం హరివిల్లు ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్డ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. గోదావరి వరద ఉధృతి కొనసాగుతోందని, భద్రాచలం వద్ద ప్రవాహం పెరుగుతోందని, భద్రాచలం వద్ద ప్రస్తుత నీటి మట్టం 40 అడుగులుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5.61 లక్షల క్యూసెక్లు ఉందని, ఇది 8 నుంచి 9 లక్షల క్యూసెక్ల వరకు చేరవచ్చని, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సేవలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు అత్యవసర సందర్భాల్లో తప్ప వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎస్ఐఆర్ కోసం ఫామ్ 6కు జత చేసిన డిక్లరేషన్ను సుప్రీంకోర్టు సమర్థించిందని పేర్కొంది. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు రేపటి నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ ఈరోజు తమ శాఖలు పనిచేస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులు తెలిపాయి. 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుములు ఉండవని తెలిపాయి. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద ఇచ్చే దరఖాస్తు ప్రశ్నల రూపంలో ఉన్నా సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని రాష్ట్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. దరఖాస్తు ప్రశ్నల రూపంలో ఉందని తిరస్కరించరాదని పేర్కొంది. అర్జీదారు దరఖాస్తు రాయడంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రశ్నల రూపంలో అడిగినప్పటికీ ఆర్టీఐ స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాచారాన్ని ఇవ్వాలని సమాచార కమిషనర్ విఎస్కే చక్రవర్తి ఆదేశించారు. అయితే ఊహాజనిత ప్రశ్నలకు మాత్రం స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు. భారత పురుషుల క్రికెట్ జట్టు వెస్టిండీస్తో సొంతగడ్డపై 3 వన్డేల సిరీస్లో తలపడిపోతోంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ తుదిపోరుకు రంగం సిద్ధమైంది. మంగళగిరిలోని ఏసీఎస్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి జరిగే ఫైనల్లో రాయలసీమ డెన్ స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు తలపడనున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 10 గంటల 10 నిమిషాలు అయితే కావస్తుంది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ హరివిల్లు ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ హరివిల్లులో నేను అడగబోయే క్వశ్చన్స్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి చాలా మంది ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ అయితే పంపించేశారనమాట. సో క్వశ్చన్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నా. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఓకే, మొట్టమొదటి వాతావరణ అనుకూల గ్రామంగా గుర్తింపు పొందిన కిల్లై ఏ రాష్ట్రంలో ఉంది? ఇదే క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను. మొట్టమొదటి వాతావరణ అనుకూల గ్రామంగా గుర్తింపు పొందిన కిల్లై ఏ రాష్ట్రంలో ఉంది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866 24 888 14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం అభినందన మూవీ నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట ఎం నరేష్ రోజా. వీళ్ళందరూ కూడా మెసేజ్ చేయడం అయితే జరిగింది గుడ్ మార్నింగ్ అంటూ, ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా హాయ్ నమస్తే అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు రఘుబీర్ సింగ్, సుగుణాబాయి వీళ్ళందరూ అనమాట ఏలూరు నుంచి. అండ్ ఇంకా విజయవాడ నుంచి నందు కూడా గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా సాతుపాటి రాము, పుష్ప వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే కనుక గొల్లెనపాడు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాసీం ముత్తుజావాలి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎలా ఉన్నారు అంటూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆన్సర్ కూడా కరెక్ట్ పంపించేశారు అనమాట రాజేష్ హిందూపూర్ నుంచి. అండ్ ఇంకా కొనకళ్ళ రమణారావు గారు, కవిత, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట బెంగళూరు నుంచి. అండ్ ఆన్సర్ అయితే రాంగ్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా కందుకూరు జిల్లా నుంచి అనమాట. అండ్ ఆన్సర్ కూడా కరెక్టే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేయడం జరిగిందనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి మీరు కూడా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎవరు పేరు గుడ్ మార్నింగ్ అంటున్నారు విజయవాడ నుంచి నందు అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శివ శ్రీ ఫణి వీళ్ళందరూ అనమాట వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగిందనమాట. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక మొట్టమొదటి వాతావరణ అనుకూల గ్రామంగా గుర్తింపు పొందిన కిళ్ళై ఏ రాష్ట్రంలో ఉంది అని అడగడం జరిగిందనమాట. మరి దాని ఆన్సర్ ఏంటి అని నేను చెప్పబోతున్న టైంలో ఇంకా మెసేజ్లు అయితే వచ్చేసాయి. నమస్తే అంటూ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. అంటే ఇందాక అడిగిన క్వశ్చన్ వినలేదనమాట. ఏం పర్లేదు, మీరు క్వశ్చన్ కూడా వినొచ్చు, దాంతోపాటు నేను ఆన్సర్ కూడా ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల కూడా మెసేజ్ చేశారు ఇప్పుడే జాయిన్ అయిపోయామని చెప్పి. సో ఏం పర్లేదు, మరి క్వశ్చన్ ఆన్సర్ రెండు చెప్పిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. సో దానికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక మొట్టమొదటి వాతావరణ అనుకూల గ్రామంగా గుర్తింపు పొందిన కిళ్ళై ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పానన్నమాట. మీరందరూ చెప్పిన ఆన్సర్ కరెక్టే, తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. కడలూరు జిల్లాలో కిళ్ళై అనే గ్రామం ఉండడం జరిగింది. సో అలాగే కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఒక వండర్ఫుల్ సాంగ్ కూడా ప్లే చేసేస్తున్నాను. మరి దానికంటే ముందు క్వశ్చన్ ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరేమిటి. అంటే నేను పర్టిక్యులర్గా ఆంధ్రప్రదేశ్లో అని మాత్రమే అడిగాను కాబట్టి సో మీరు ఇంకెక్కడికి వెళ్ళకండి, సో దీని గురించి ఆలోచించండి. సో మళ్ళీ క్వశ్చన్ ఇంకొకసారి మీ అందరి కోసం రిపీట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరేమిటి, ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ కూడా టైప్ చేసి

6624381414 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఎప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ అల్లరి రాముడు. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం హరివీల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపిస్తూ ఉన్నారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజేష్ హిందూపూర్ నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటున్నారు, అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఎవరు అంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట. ఇంకా కానూరు నుంచి తాతారావు గారు రాంగ్ ఆన్సర్, అలాగే విజయవాడ నుంచి నందు అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్. సరే, క్వశ్చన్ అయితే మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు, నేను మళ్ళీ ఇందాక కూడా చెప్పా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అని చెప్పి, సో భారతదేశానికి కాదు, ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరేమిటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0662-4888-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం పల్లకిలో పెళ్లి కూతురు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

నీ స్నేహం మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు దీప్తి, రేణుక, వీళ్ళందరూ గుంతకల్ నుంచి. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ కృష్ణ మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాంగ్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారు అనమాట. ఎం నరేష్, ఇంకా రోజా, మెహబూబ్ నగర్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ వివిధ భారతి అంటున్నారు, ఎవరు అంటే కనుక కిషోర్ కుమార్ గారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శివ, శ్రీఫణి వీళ్ళందరూ దేశాయిపేట వేటపాలెం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తాడిపర్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సత్యభార్గవి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏంటి అందరూ ఈ క్వశ్చన్కి కొంచెం ఎక్కడో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సో ఏం పర్లేదు, అందరికీ అన్నీ తెలియాలని లేదు, ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తా. ఇంకా కొన్ని మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ దానికి ఒక పేరు పెట్టారనమాట, యాక్చువల్లీ దానికి ఒక పేరైతే పెట్టారు. అదేంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరేంటి అని చెప్పి అడగడం జరిగింది కదా. సో దాని పేరేంటి అంటే కనుక క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్. మళ్ళీ చెప్తున్నా, క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్. సో అది సంగతి, ఇంకా మీరు కష్టపడకండి, నేను చూడలేకపోయా. చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు. భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్, కలమందులపాడు నుంచి కాశీ ముత్తుజ్వాలి గారు రాంగ్ ఆన్సర్. నేను ఆన్సర్ చెప్పేసా, ఇంకా మళ్ళీ క్వశ్చన్ పంపించేద్దు. ఆన్సర్ అయితే నేను ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతాను. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రాంగ్ ఆన్సర్, ప్రొద్దుటూరు నుంచి కడప జిల్లా నుంచి దస్తగిరి సంజయ్ గారు రాంగ్ ఆన్సర్. ఇంకా మోహన్ రావు గారు, లీలావతి గారు మీరు కూడా రాంగ్ ఆన్సర్. అలాగే ఎవరు, రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా త్రిమూర్తులు గుప్తా గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే ఎవరు, ఆదిత్య గుంతకల్ నుంచి రాంగ్ ఆన్సర్. ఏం పర్లేదు, ఆల్రెడీ నేను ఆన్సర్ రివీల్ చేసేసా, మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టడం ఇష్టం లేక. సో చెప్పేశాను కదా, క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. నాకు తెలిసి ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నా. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది. క్వశ్చన్ మీ అందరి కోసం మళ్ళీ అడుగుతున్నా, సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866243814 ఈ నెంబర్కి మెసేజ్ అయితే పంపిస్తుండండి. ఇప్పుడైతే ఖడ్గం మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్యూన్ 201.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారు అనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎగ్జామ్

కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సుమని పెడన్ నుంచి అనమాట. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి, హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మార్కాపురం శివాజీనగర్ నుంచి అనమాట, మస్తాన్, వలీ, ఫాతిమా, వీళ్ళందరూ. మస్తాన్, వలీ, ఇంకా ఫాతిమా కొంచెం స్పేస్.

ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక సత్య భార్గవి గారు తాడిపర్తి నుంచి, అనంతపురం నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే గనక లక్ష్మీనారాయణమ్మ నారాయణ స్వామి గారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి, మరూరు గ్రామం నుంచి అనమాట. మీరు ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారా అంటే లేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమన్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా శివ శ్రీఫణి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గుడ్ మార్నింగ్ అంటున్నారు హర్యానా. ఓకే, హర్యానా అనేది మీ యొక్క వేళ అంటే ఆన్సర్ అయితే అది రాంగ్ ఆన్సర్. అండ్ మీ పేరు అవేం పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు కొనకళ్ళ రమణారావు గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అసలు ఇందుకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు పంపించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తొలిస్థానం అంటే మన భారతదేశంలోనే తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే మీ అందరూ పంపించింది అనమాట. సో తెలంగాణ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అది సంగతి. అండ్ అది ఇవాళ హర్వీలు ప్రోగ్రామ్ అయితే. సో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్తో అనమాట, ఫ్రమ్ ద మూవీ బాబా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో హరివిల్లు ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం వింటూనే ఉండండి.

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగ కార్యక్రమం మన్ కీ బాత్. మరికొంచెంసేపట్లో వింటారు ఢిల్లీ నుంచి రిలే. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
1: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
0: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటి ఉండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13 తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకుముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాల్ని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయ్యింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాలని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు.

ఉంచారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను, నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చినవారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం.
ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత

బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది.

ప్రధానంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రత సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరుచేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం. ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం. ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై

భారత్ వాలంటీర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పనిచేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచ కప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్, సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జాము లాంటి మురబ్బాలు చాలా ఇళ్లల్లో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు
కొత్త అవకాశాల తలుపులు తెరుస్తూ

ఉంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరిగాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరిగాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బా, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాల్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ, ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో

0: ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు, థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయడంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడు పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. గోదావరి వరద ఉధృతి కొనసాగుతోందని, భద్రాచలం వద్ద ప్రస్తుత నీటి మట్టం 40 అడుగులుగా ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5.61 లక్షల క్యూసెక్లుగా ఉందని, ఇది 8 నుంచి 9 లక్షల క్యూసెక్ల వరకు చేరవచ్చని, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సేవల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తమ ఏఐ ఏజెంట్లు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయనే నివేదికలు పెరుగుతున్న నేపథ్యంలో ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ మోడళ్ల శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. అవి తాము అప్పగించిన పనులకు మించి ముందుకు వెళ్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. 3 నెలల్లో ఓపెన్ ఏఐ తన మోడళ్ల అభివృద్ధిని నిలిపివేయటం ఇది 2వ సారి. ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3,000 మంది విద్యార్థులు ప్రజలతో వారసత్వ నడక నిర్వహించారు.

ఒంగోలులోని మంగమూరు జంక్షన్ వద్ద ప్రారంభమైన నడక విఐపి రోడ్ జిల్లా కోర్టు రోడ్డు మీదుగా చర్చి సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 150 సంవత్సరాల వేడుకల్లో ఒంగోలు ఎద్దుల ప్రదర్శన కూడా ఉందని, ఈ నెల 30వ తేదీన ఒంగోలు 150 సంవత్సరాల వేడుకలను వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఆసియా క్రీడల్లో భారత్కు బాక్సింగ్లో తొలి పథకం ఖాయమైంది. 80 కిలోల విభాగంలో అంకుష్ పంగల్ ఈరోజు ఉదయం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో తజికిస్తాన్కు చెందిన నెక్రుజ్ సలీమోవ్ను 5-0 తేడాతో ఓడించి సెమీఫైనల్కు చేరాడు. ఆసియా క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన అతడు తొలి ప్రయత్నంలోనే పథకం ఖాయం చేసుకున్నాడు. గత నెల గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా అంకుష్ స్వర్ణం సాధించాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు వెస్టిండీస్తో సొంతగడ్డపై 3 వన్డేల సిరీస్లో తలపడబోతోంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ WAPL తొలి సీజన్ తుదిపోరుకు రంగం సిద్ధమైంది. మంగళగిరిలోని ACS స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి జరిగే ఫైనల్లో రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు తలపడనున్నాయి. వివిధ భారతి FM వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. మీకు తెలుసా ప్రోగ్రాంలో మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటున్నాం కదా. ప్రతి మనిషికి విశ్రాంతి చాలా అవసరం అండి, రియలీ. ఎందుకంటే మనం నైట్ పూట నిద్రపోతాం, నైట్ అంతా నిద్రపోతాం, అప్పుడు మన జీవక్రియలన్నీ కూడా మళ్ళా శక్తిని పుంజుకుంటూ ఉంటాయి. అసలు విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉంటే బాగా అలసిపోతాం కదా. కానీ అప్పుడప్పుడు మనం పగటిపూట కూడా అప్పుడప్పుడు కూడా కాస్త పడుకుంటాం, గంట 2 గంటలు అంటే బలాన్ని పుంజుకుంటుంటాం కదా. పగలు పూట కూడా పడుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా కాస్త ముఖం బాగా ఉబ్బినట్లుగా ఉంటుంది కదా. అంటే అక్కడ బలం వచ్చిందని కాదు, అంటే కాస్త విశ్రాంతి అనేది అవసరం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి జీవికి విశ్రాంతి చాలా అవసరం అని చెప్పాను కదా, కానీ చీమలు ఉన్నాయి కదా, డే అండ్ నైట్ బాగా కష్టపడుతూనే ఉంటాయండి. రియలీ వాటికి సూపర్వైజర్ ఉంటారా, ఇంత ఎలా లైన్గా వెళుతాయి, తన పని ఎలా ముగించుకుంటాయి. వాళ్ళకంటే ఒక ఆదేశాలు ఇచ్చేవారు ఒక రాజు ఉంటాడా, రాణి చీమ ఉంటుందా కదా, భలే వింతగా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. జీవితకాలంలో ఎప్పుడు కూడా నిద్రపోవటండి, రియలీ గ్రేట్ కదా. మనం కూడా అలా ఉంటుంది తొందరలోనే, అలా చేయకండి. బట్ విశ్రాంతి అనేది మనకు అవసరం, కానీ మనంత ఆశ్చర్యాన్ని అయితే నాకు కలిగించింది మీకు కూడా తెలియజేస్తున్నాను. వింటేనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. ఎప్పుడైతే టక్కరి దొంగ ఈ చిత్రానికి ఎస్పీ ఇచ్చారని విషయాలు అనిపించినటువంటి కులశేఖర్ గీతం విందాం, సంగీతం మణిశర్మ. వింటూ స్టే చూడండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
1: స్టూడియోలో సమయం చూస్తే 12:21 దాటి 20 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలిసి వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. తుఫాన్ల కారణంగాను అంటే ఈ కారణాల వలన కూడా వర్షాలు బాగా పడుతున్నాయి కదా. ఈ చలికాలం ఐ మీన్స్ చల్లగా ఉన్న ప్రాంతాల్లోకి వర్షాలు పడ్డప్పుడు నేల తేమగా ఉంటుంది, చిత్తడి పొత్తుడిగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతం నుంచి పాములు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. నైట్ పూట జాగ్రత్తగా వెళ్ళటం మనం శ్రేయస్కరంగా ఉంటామన్నమాట. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, పాములు శబ్దాలను తమ చర్మం ద్వారాగా పసిగడుతుంటాయి, కానీ వాసనను మాత్రం, ఆ పరిసరాల వాసనను మాత్రం నాలుక ద్వారాగా పసిగడతాయట. భలే వింతగా ఉంది కదా. అందుకే నేను పదే పదే నాలుకలా కూరలు చాపుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మనకు మంచిది. ఆక్టోపస్ గురించి చాలా వింతైన విషయాలు మన వాళ్ళు చెప్పే ఉంటారు. బట్ రక్తం, దాని యొక్క రక్తం నీలి రంగులో ఉంటుందట. మన రక్తం అయితే ఎర్రగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి. ఆక్టోపస్కు 3 గుండెలు ఉంటాయట, కానీ ఆ రక్తం నీలరంగులో ఉండటం, 3 హార్ట్స్ ఉంటాయి అనేది కాస్త వింతగా ఉంది కదా. ఇప్పుడైతే బొమ్మాయి చిత్రానికి చిత్రాలు బిజరపాట వేటూరు గీతం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోలో సమయం చూస్తే 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది.

0: వార్తలు వివరంగా. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రపంచానికి భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ఒక కొత్త ఉదాహరణను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఆకాశవాణిలో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రేపు సర్జికల్ స్ట్రైక్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాద దాడుల కారణంగా దేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు భారతదేశం ఇచ్చిన నిర్ణయాత్మక ప్రతిస్పందనే ఈ సర్జికల్ స్ట్రైక్ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద దాడులకు తగిన ప్రతిస్పందన ఉంటుందనే సందేశాన్ని భారతదేశం పదే పదే పంపిందని ఆయన పేర్కొన్నారు.
1: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన గురించి ప్రస్తావిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ మొదటి దశ దాదాపు పూర్తయిందని మోదీ తెలిపారు. జనాభా గణన అనేది ప్రజలందరి జాతీయ బాధ్యత అని మోదీ చెప్పారు. గణన వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం ఎంతో సౌకర్యంగా ఉందని, ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. హిందీతో పాటు ఈ సదుపాయం మరో 16 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రజలు జనాభా గణన ఆన్లైన్ పోర్టల్ను సందర్శించి తమ మొబైల్ ఫోన్తో లాగిన్ అవ్వాలని, తమ ప్రాంత వివరాలను, కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి సమర్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: राष्ट्रीय दायित्व है. मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था कि इसके लिए अपना समय जरूर निकाले. जनगणना के लिए अपनी जानकारी स्वयं दर्ज करने की ये सुविधा बहुत आसान है.
0: నషా ముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఇటీవల మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను స్వీకరించారు. నషాముక్త్ యువ అభియాన్ 100 వారాల పాటు కొనసాగుతుందని మోదీ అన్నారు. ఇందులో మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న యువత కూడా భాగస్వాములుగా ఉన్నారు. కేవలం గత కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు.
1: युवाओं ने खुद भी नशे से दूर रहने की प्रतिज्ञा ली है और इस संदेश को दूसरों तक पहुंचाने की जिम्मेदारी भी ली है. ये सब हो रहा है नशा मुक्त युवा अभियान के तहत. ये अभियान 100 सप्ताह तक चलेगा. इसमें माय भारत के वॉलंटियर शामिल है. एनएसएस से जुड़े हमारे युवा भी इसका हिस्सा है.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో పర్యాటకం అంటే వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం మాత్రమే కాదని, అది ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఒక శక్తివంతమైన పునాదిగా కూడా మారుతోందని షెకావత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో అభివృద్ది చెందిన భారతదేశం కోసం పర్యాటకాన్ని ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దేశ వారసత్వం, సంస్కృతి, సహజ వైవిధ్యం దేశంలోని లక్షలాది యువతకు కొత్త అవకాశాలకు మార్గంగా మారాలని షెకావత్ అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మనమంతా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ పర్యాటక ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్దిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశపు అభ్యర్థిత్వానికి రాష్ట విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ గట్టి మద్దతు తెలిపారు. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో లవ్రోవ్ ప్రసంగిస్తూ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడానికి రష్యా అనుకూలంగా ఉందని, శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రెజిల్ల అభ్యర్థిత్వాలకు మాస్కో మద్దతు ఇస్తుందని అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలో పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా సైనికవాదం, ప్రతీకారవాదం మార్గంలో ఉన్న జర్మనీ, జపాన్లకు అదనపు సీట్లు కేటాయించకూడదని లవ్రోవ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో వీటో అధికారాలు కలిగిన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ అనే 5 శాశ్వత సభ్యులు, 2 కాలానికి ఎన్నికైన 10 తాత్కాలిక సభ్యులు ఉంటారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రస్థానంలో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా జన్సేవాసే దేశ్ సేవ అనే అలుపెరుగని నిబద్ధతతో ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈరోజు ఈ ప్రత్యేక ధారావాహికలో ఉపాధి కల్పనను ప్రోత్సహించే కీలకమైన డీప్ టెక్ రంగాలపై పనిచేసే స్టార్టప్ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎలా తీర్చిదిద్దిందో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో స్టార్టప్ ఇండియాకు పిలుపునిచ్చారు. ఇది చైతన్యవంతమైన వ్యవస్థాపక సంస్కృతికి పునాది వేసి వ్యూహాత్మక రంగాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి కొత్త మార్గాలను తెరిచింది. ఇది యువ భారతీయులను ఆవిష్కరణల ఆధారిత వృత్తులను చేపట్టేలా ప్రోత్సహించింది. ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో గత 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర ఈరోజు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఐచీ నగోయాలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ 4 స్వర్ణ పతకాలు, 12 రజత, 14 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 30 పతకాలు సాధించింది. విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల, మహిళల జట్లు 2 స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చారిత్రాత్మక డబుల్ స్వీప్ సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. భారత వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత వన్డే జట్టులో తిరిగి ఆడుతున్నారు. ఈ వన్డే సిరీస్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా వెస్టిండీస్ జట్టుకు షాయ్ హోప్ సారథ్యం వహిస్తున్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు పనిచేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:05 జాతీయ వార్తలలో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ
2: వింటున్నారు వివిక్ భారతి FM 101.3.

0: ఏ చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీకు తెలుసా, వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. బంగారు చేప, అదే గోల్డ్ ఫిష్ అండి. తన కళ్ళు, ఆ తన కళ్ళను ఎప్పుడు కూడా మోయదట, ఎందుకంటే దానికి కనురెప్పలు ఉండవట. గట్టిగా చేయి వేసిన గాలితులను మనం అయితే వెంటనే కళ్ళు మూసేస్తాం కదా, కనురెప్పలు రేవు లేవు కాబట్టి మోయట్లేదు అనుకుంటున్నాము. సరే, సముద్రంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు, ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి మనకు తెలియని కూడా. మరి అతిపెద్ద జీవి నీలి తిమింగలం, దీని గుండె దాదాపు చిన్న కారంత సైజు ఉంటుందట. బాబోయ్, మనం వెంచక కారులో కూర్చుంటాం కదా, మరి ఎంతమంది పడదాం, 4-5 అంత పెద్ద సైజులో ఉన్నటువంటి గుండెను కలిగి ఉంటుంది నీలి తిమింగలం. ఇప్పుడైతే ఒక పాట విందాం, అదేనండి బొమ్మరిలో వచ్చేటానికి మురళి నవీన్ ప్రియ ప్రకాష్ ఆలపించిన కులశేఖర్ గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. వింటూ స్టేట్యూన్ టు వివిధ భారత FM 101.3.

మీకు తెలిసిన ప్రోగ్రాం వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. పక్షి పెద్దది కదా, దాని యొక్క కన్ను దాని మెదడు పరిమాణం కంటే పెద్దగా ఉంటుందట. ముసలి ఉంది కదా, తన యొక్క నాలుకను బయటికి ఎప్పుడు కూడా కదిలించలేదట. ఎందుకని ఎందుకని చెప్తాను, మనమైతే నాలుకను ఎటు తిప్పుతాడు అటు పెడతిట్టు ఎట్టబడతట్ట గలిగలని తిప్పేస్తూ ఉంటాం. కానీ సొరకత్తి లాంటి మాటలైతే పలుకుతాం కదా, అవతలి వ్యక్తి గుండె ముక్కలైపోతుంటుంది. అయినా సరే మాట్లాడతాం, కానీ కాస్త ఆలోచించి ఆచితూచి మాట్లాడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక్కడ నేను చెప్పబోయేది ఏమిటంటే, మొసలి యొక్క నాలుకను బయటికి కదిలించలేదు, ఎందుకంటే దాని నాలుక నోటు అడుగు భాగాన బిగించబడి ఉంటుందట. భలే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇలాంటి విషయాలు ఈరోజుతోనైతే అయిపోతాను, అంటే మీన్స్ ఎంతవరకైనా అనమాట. తర్వాత రేపు ఛార్జెస్ అయితే చెప్పేస్తారు. ఇప్పుడైతే మనం ఒక పాట అయితే విందాం, అది కూడా గోపాల గోపాల చిత్రానికి ధనంజయ్ హరిచరణ్ ఆలపించినటువంటి అనంత శ్రీరామ్ గీతం విందాం. సంగీతం అనూప్ రూబెన్స్. ఇంటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు రష్యా మరోసారి బహిరంగంగా మద్దతు తెలిపింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భద్రతా మండలిలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా భారత్ బ్రెజిల్లను శాశ్వత సభ్యులుగా చేర్చాలని స్పష్టం చేశారు. తమ ఏఐ ఏజెంట్లు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయనే నివేదికలు పెరుగుతున్న నేపథ్యంలో ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ మోడళ్ల శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. అవి తాము అప్పగించిన పనులకు మించి ముందుకు వెళ్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. 3 నెలల్లో ఓపెన్ ఏఐ తన మోడళ్ల అభివృద్ధిని నిలిపివేయటం ఇది రెండవసారి. ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3,000 మంది విద్యార్థులు ప్రజలతో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఒంగోలులోని మంగమూరు జంక్షన్ వద్ద ప్రారంభమైన నడక వీఐపీ రోడ్ జిల్లా కోర్టు రోడ్డు మీదుగా చర్చ్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 150 సంవత్సరాల వేడుకల్లో ఒంగోలు ఎద్దుల ప్రదర్శన కూడా ఉందని, ఈ నెల 30వ తేదీన ఒంగోలు

50 సంవత్సరాల వేడుకలను వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆసియా క్రీడల్లో భారత్కు బాక్సింగ్లో తొలి పతకం ఖాయమైంది. 80 కిలోల విభాగంలో అంకుష్ పంగల్ ఈరోజు ఉదయం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో తజకిస్తాన్కు చెందిన నెక్రుజ్ సలీమోవ్ను 5-0 తేడాతో ఓడించి సెమీఫైనల్కు చేరాడు. ఆసియా క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన అతడు తొలి ప్రయత్నంలోనే పతకం ఖాయం చేసుకున్నాడు. గత నెల గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా అంకుష్ స్వర్ణం సాధించాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు వెస్టిండీస్తో సొంతగడ్డపై 3 వన్డేల సిరీస్లో తలబడబోతోంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ 2 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ WAPL తొలి సీజన్ తుదిపోరుకు రంగం సిద్ధమైంది. మంగళగిరిలోని ఏసీఎస్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి జరిగే ఫైనల్లో రాయలసీమ జెన్స్టార్స్ గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు తలపడనున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: హాయ్ ఆత్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ధీరా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరాలో అసలు మనీ, డబ్బు ఎలా వాడుకోవాలి, ఎలా పొదుపుగా వాడుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. కొందరు ఏం చేస్తారు, దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తారు. దానివల్ల మనీ ఖర్చు అవడమే కాకుండా నెలాఖరులో అప్పులు పాలవుతాం. అయ్యో, నెలాఖరికి వచ్చేసింది, డబ్బులు ఏం లేవు, ఒక 2000 సర్దండి, ఒక 5000 ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం. అలా అడగడం వల్ల తర్వాత నేను శాలరీ రాగానే ఇచ్చేస్తానండి అయ్యో బాబోయ్. ఎందుకలా, మనం వచ్చినటువంటి శాలరీ చాలా జాగ్రత్తగా వాడుకుంటే మరి అప్పులు అడగాల్సిన పని ఉండదు కదా. సరే, రోజువారీ కూలి పని చేసుకునేవారు ఉన్నారు, వారానికి ఒకసారి మనీ వచ్చేవారు ఉన్నారు, నెల జీతం చేసేటటువంటి అంటే నెల జీతం తెచ్చుకునేవారు కూడా లేకపోలేదు. ఇలా డబ్బుని ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలని అనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రుద్రమదేవి చిత్రానికి చిత్ర సాధన సర్గం చిన్నమయ్య బృందం ఆలపించిన సిరివినల గీతం విందాము. సంగీతం ఇళయరాజా.

ధీరా ప్రోగ్రామ్ ఏంటన్నారు విత్యురార్జీ చిన్న బాబు. ధీరాలోని పొదుపుగా మనీ ఎలా వాడుకోవాలనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నా. ముందుగానే చెప్పాను కదా, రోజువారీ కూలి, వారాలుగా వచ్చేటువంటి మనీ, నెల జీతం రాగానే మనం ఎంతైతే పొదుపు చేసుకోవాలనుకుంటున్నామో అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన మనీ ఏ విధంగా వాడుకోవాలి, పొదుపుగా ఎలా వాడుకోవాలంటే సరైనటువంటి ప్రణాళిక, అంటే చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా ప్రతీ నెల మంచి మొత్తాన్ని పొదుపు చేసుకోవచ్చు. చిన్న చిన్న అలవాట్లు ఏమిటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతీ నెల ప్రారంభంలోనే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనే దానికి ఒక డైరీలో కానీ ఒక పుస్తకంలో కానీ రాసుకోవాలి. నెల జీతం లేదా రోజువారీ కూలి వారానికి వచ్చేటటువంటి మొదటగా కొంత మొత్తాన్ని పొదుపుగా ప్రక్కన పెట్టి మిగిలిన డబ్బుతోనే ఖర్చులకు ప్లాన్ చేసుకోవాలి. దుబారా ఖర్చులు, అనవసర ఖర్చులు అస్సలు చేయకండి. అలా చేయటం వల్ల మనీ బాగా ఖర్చు అయిపోతుంటుంది కదా. చాలా జాగ్రత్తగా వాడుకోవడంలో ఉంది గొప్పతనం. అది కూడా ముఖ్యంగా మన తీరాలు మహిళలు ఎక్కువగా వాడుతూ ఉంటారు దుబారా ఖర్చులు చేస్తున్నారు. ఇదిగోనండి ఆఫర్ వచ్చేసింది. ఆఫర్ ఏ ఆఫర్? కొంటే ఒకటి కొంటే మరొకటి ఫ్రీ మోఫ్త్. కానీ ఆ రెండింటి ఖర్చు ఒకదాని మీద వేసి అమ్ముతున్నాడే, ఒకసారి ఆలోచించండి. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు శుభలగ్నం చిత్రం నుంచి పాట విందామా. వింటూనే ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రతా కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మన్ కీ బాత్ 138వ సంచిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుషు సాధ్యమని రాష్ట మంత్రి కందుల దుర్గే సూచించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రతా కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు. పరిశుభ్రత బాపూజీ అందించిన ముఖ్యమైన జీవన సందేశాల్లో ఒకటని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న పరిశుభ్రతా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో యువత పురాతన బావులను శుభ్రం చేస్తూ ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: 2 అక్టోబర్ పూజ్య బాపు కి జయంతి కా దిన్ బాపు నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా

0: पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं। इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है। साथियों, इन सभी प्रयासों में एक बात बहुत सहजता से दिखाई देती है, कहीं शुरुआत एक व्यक्ति ने की, फिर उसके साथ कुछ और लोग आ गए, कारवा बढ़ता गया। यही तो जनभागीदारी है। बापू के प्रति हमारी सबसे सुंदर श्रद्धांजलि भी स्वच्छता ही है।
1: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజు మన్ కీ బాత్ లో ఆయన మాట్లాడుతూ, నషాముక్తి యువత ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా యువత మత్తుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్నారని తెలిపారు. 100 వారాల పాటు సాగే ఈ ఉద్యమంలో మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ సభ్యులు, విద్యా సంస్థలు, సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వాములవుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రత్యేక ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ లో తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుందని, ఎక్కడో ప్రత్యేకమైన పనులు, మరెక్కడో సాంప్రదాయ కళలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లకే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, ప్రపంచ మార్కెట్లకు చేర్చాలని సూచించారు. ఇది వోకల్ ఫర్ లోకల్కు ఊతమివ్వడంతో పాటు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
0: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కే మాధ్యమ సే యహాన్ ఆంవలే సే జుడే స్థానీయ ఉద్యమో కో బఢావా మిలా హై. ఆజ్ ప్రతాప్గఢ్ మే ఆంవలా ప్రోసెసింగ్ సే జుడీ కరీబ్ 100 యూనిట్ కామ్ కర్ రహీ హై ఔర్ ఇస్మే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సే జుడీ మహిళాయే భీ బడీ భూమికా నిభా రహీ హై కి హమారే గాంవ్ ఔర్ ఛోటే షహరో కి యే పెహచాన్ సిర్ఫ్ స్థానీయ బాజార్ తక్ సీమిత్ నా రహే వే దేశ్ ఔర్ దూసరే హిస్సో తక్ పహుంచే ఔర్ దునియా కే బాజారో తక్ భీ పహుంచే. ఇస్సే వోకల్ ఫర్ లోకల్ అభియాన్ కో భీ బల్ మిల్తా హై. యే దేశ్ కో ఆత్మ నిర్భర్ బనానే కీ భీ ప్రేరణా దేతా హై.
1: దేశాన్ని పోషకాహార లోపం నుంచి విముక్తి చేసేందుకు ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ను పోషణ మాసంగా నిర్వహిస్తూ ప్రజల భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు పోషణ్ ట్రాకర్తో అనుసంధానమై దాదాపు 9 కోట్ల మంది లబ్దిదారులు నమోదయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ లో వెల్లడిస్తూ,
0: సితంబర్ కా యే మహీనా కుపోషణ్ సే లడాయి కో సమర్పిత హై. పోషణ్ మాహ మే అలగ్ అలగ్ క్షేత్రో సే జుడే లోగ్ ఔర్ సంస్థాయే ఇస్ నేక్ కార్య కే లియే ఏక్ సాథ్ ఆతీ హై. कुपोषण से मुकाबला करने के लिए इस साल कई सराहनीय पहल की गई है. ये आंगनवाड़ी केंद्र अब पोषण ट्रैकर से डिजिटली जुड़ गए हैं. करीब 9 करोड़ लाभार्थी इसमें रजिस्टर्ड हो चुके हैं. इससे बच्चों, गर्भवती महिलाओं और स्तनपान कराने वाली माताओं की बेहतर देखभाल संभव हुई है. हमें कुपोषण के खिलाफ इस लड़ाई को इसी तरह आगे लेकर जाना है.
1: ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుష్ సాధ్యమని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా 3K రన్ నిర్వహించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తూ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన, అందుబాటు ధరలో వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సేవలు దేశ ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులను తీసుకొస్తున్నాయి. 2018లో ప్రారంభమైన ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు నగదురహిత వైద్య చికిత్స అందుతోంది. 2026 జూన్ నాటికి 12 కోట్ల 69 లక్షల ఆసుపత్రి చికిత్సలకు ఈ పథకం ద్వారా అవకాశం లభించింది. 70 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ఆదాయ పరిమితి లేకుండా ఆయుష్మాన్ వయవందన కార్డును కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన అందుబాటు ధరల్లో వైద్యం అందాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెట్టినట్లు ప్రధాన

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: ఈ ఆయుష్మాన్ కార్డ్ గరీబ్ కే ఇలాజ్ కే లియే 5 లాఖ్ రూపాయే కీ గారంటీ హై ఔర్ యే మోదీ కీ గారంటీ హై. భాయియో ఔర్ బహనో, దేశ్ భర్ మే ఆయుష్మాన్ యోజనా కే తహత్ అస్పతాలో మే కరీబ్ 5 కరోడ్ గరీబో కా ఇలాజ్ హో చుకా హై. అగర్ ఆయుష్మాన్ భారత్ కా కార్డ్ నహీ హోతా తో ఇన్ గరీబో కో 1 లాఖ్ కరోడ్ రూపాయే సే జ్యాదా ఖర్చ్ కర్కే బీమారీ కా ఉపచార్ కర్నా పడతా.
0: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. సమాచార పౌర సంబంధాల శాఖకు మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను పారదర్శక నిర్వహణకు ఈ పాలనా విభాగంలో సిల్వర్ స్కోచ్ అవార్డు లభించగా, జాయింట్ డైరెక్టర్ ఐ సూర్యచంద్రరావు ఢిల్లీలో నిన్న అందుకున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీకి సంబంధించిన డిజిటల్ సామాజిక మాధ్యమాల మార్కెటింగ్లో ప్రతిభ కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్కు గోల్డెన్ స్కోచ్ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని డిజిటల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాణి సుస్మిత, ప్రత్యేక అధికారి శేషుకుమార్ అందుకున్నారు. గుడ్ గవర్నెన్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ సంస్థ స్కోచ్ బంగారు పథకం సాధించింది. సంస్థ డైరెక్టర్ జి శ్రీకాంత్ పురస్కారాన్ని అందుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో స్వచ్ఛతాన్ 2026 కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. నగరంలోని బందర్ రోడ్డులో ఈరోజు జరిగిన స్వచ్ఛతాన్ 2026 ప్రోమో రన్లో ఆయన మాట్లాడుతూ, విజయవాడ ఉత్సవకు ప్రారంభ వేడుకగా జరిగే ఈ కార్యక్రమంలో స్వచ్ఛత, పచ్చదనంపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మన్ కీ బాత్ 138వ సంచిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుషు సాధ్యమని రాష్ట మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నేను శైలజ చిత్రానికి పృథ్వీ చంద్ర ఆలపించిన రామజోగి శాస్త్రి గీతం విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. స్టూడియోలో సమయం చూస్తే 1:34 దాటి 10 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. ధీర వింటున్నారు విత్యురాజి చిన్నబాబు. ధీర ప్రోగ్రామ్ లో అనవసర ఖర్చులు పొదుపు ఎలా చేసుకోవాలి అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. వంటగది నిర్వహించడంలో మహిళలు కొన్ని మెళకువలు నేర్చుకోవాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే వారానికి సరిపడేటటువంటి వంటల మెనూని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. దీనివలన అనవసరంగా కూరగాయలు వస్తువులు పాడవకుండా ఉంటాయో. ఏ రోజున వారంలో ఏ రోజున ఏ కర్రీ వండాలనేది ముందుగానే ఆలోచించుకుంటే చక్కగా ఆ కూరగాయలనేవి ముందు రోజే తెచ్చేసుకొని ఉంటారు కదా. అదేవిధంగా ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటే ఈరోజు బెండకాయ వండాలా, దొండకాయ వండాలా, బీరకాయ వండాలా, దుంపలు ఉండాలా, కాకరకాయ ఉండాలా, అబ్బబ్బో కాకరకాయ వచ్చినట్టుగా అసలు ఇష్టం ఉండదు కండి, దుంపలు ఉండదాంలే, మిగతా కూరగాయలు అలా అలా పోస్ట్ పోన్ అవుతూ పాడైపోతూ ఉంటాయన్నమాట. అంతేకాదు కిరాణా సామాన్లు కొనడానికి వెళ్లే ముందు ఇంట్లో ఏమేమి కొనాలి అనేటటువంటి అవసరాలన్నీ కూడా ఒక చీటీ మీద రాసుకొని ఆ లిస్టును జాగ్రత్తగా పరిశీలించి ఏమున్నాయి ఏమి లేవు ఉన్నవాటిని తీసేసి లేని వాటిని రాసుకోవాలి. పప్పులు, బియ్యం, వంట నూనెలు, ఉప్పు, ఉల్లిపాయ, చింతపండు, మంచిపండు అన్నీ కూడా హోల్సేల్ షాపుల్లో కొంటే డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక పాట విందాం, అది కూడా లవ్ చేయాలా వద్దనేటటువంటి పాట, కుమారి 21F ఈ చిత్రం నుంచి పాట విందాం. వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. ధీర వింటున్నారు విత్ యువర్ ఆర్జి చిన్నబాబు.
1: నేమ్ కుమారి, ఏజ్ 21, ఫిమేల్.

ఎంపవర్డ్ చిత్రానికి రంజిత్ లిప్స్ కాల్పించినట్టు పాట విన్నారు. కందికొండ గీతానికి అనూప్ రూబెన్స్ సంగీతం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 1:44 దాటి 4 సెకన్లు. ధీరా వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. ధీరా ప్రోగ్రామ్ లో డబ్బు మనీ ఎలా పొదుపుగా వాడుకోవాలనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కరెంటు బిల్ ఎక్కువగా వస్తుంది కదా. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్లు టీవీలు కట్టేయడం చాలా మంచిది కదా. ఫ్యాన్ అలా తిరుగుతూనే ఉంటుంది, మనం బయటకు వెళ్ళి ఏదో ఒక షాప్ దగ్గరకో లేకపోతే ఆరు బయట వరండాలో బాల్కనీలో కూర్చుంటాం, బట్ రూమ్లో ఉన్నటువంటి ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. బట్ రూమ్లో నుంచి వచ్చేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేస్తే చాలా మంచిది కదా. ఇలా ఏసీలు గ్రేజర్లు వాడడం తగ్గించడం ద్వారా కూడా కరెంటు బిల్లు కూడా ఆదా చేయవచ్చు. అంతేకాదు కొంతమంది ఏం చేస్తారు, హోటల్ భోజనం ఆన్లైన్ ఫుడ్స్ డెలివరీలు తగ్గించి అవి ఆన్లైన్లో డెలివరీ ఆన్లైన్లో మనం ఏం చేస్తామంటే ఆర్డర్ పెట్టేసుకుంటాం. అలా పెట్టుకోవడం వలన ఓ జంక్ ఫుడ్స్ వచ్చేస్తుంటాయి, స్పైసీగా వేస్తారు, మసాలా దినుసులు, అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అదే ఇంట్లోనే ఆరోగ్యకరమైన వంటలు చేసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి. కేవలం డిస్కౌంట్ ఆఫర్ ఉందనేటటువంటి ఒక నెపంతో అవసరం లేనటువంటి వస్తువులన్నీ కూడా కొనకండి. అలా కొనడం వల్ల మనకే నష్టం, ఆ వస్తువులు ఉపయోగపడవు, మనీ కూడా వేస్ట్ అయిపోతుంది. మరికొన్ని ముచ్చట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మజ్ను చిత్రానికి చిన్నమయ్య ఆల్పించినటువంటి శ్రీమణి గీతం విందాం. సంగీతం గోపి సుందర్ వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3. ధీర వింటున్నారు విత్యురాజే చిన్నబాబు.

0: మనీ పొదుపు చేసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. చిట్టీలు కట్టడం ద్వారాగా, బ్యాంకులో రికరింగ్ డిపాజిట్లు చేయడం ద్వారాగా, ఆర్డి ఈ పొదుపు పథకం ద్వారా కూడా నెలకు కొంత డబ్బును దాచుకోవచ్చు. మీకు గనక ఆడపిల్లలు ఉన్నట్లయితే పోస్ట్ ఆఫీసులో సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవడం ద్వారా మంచి వడ్డీతో భవిష్యత్తుకు డబ్బు పొదుపు చేసుకోవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఇతర అత్యవసరాల కోసం కొంత నగదు ఇంట్లో లేదా బ్యాంకుల్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి మనీ అనేది జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. ఈ విధంగా పొదుపు చేసుకోవడం, అవసరానికి మాత్రమే ఖర్చు చేయడం ద్వారా జీవితం సాఫీగా సాగుతుంది. ఇది ఈనాటి ధీరా. మరి ధీరా ప్రోగ్రామ్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక పాట విందాం, బంతిపూల జానకి ఈ చిత్రం నుంచి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా.
1: కాకా కి కుక్కు కెక్కే జానకి, ఓ బంతిపూల జానకి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

మనసున్న మహారాజు చిత్రానికి ఉదిత్ నారాయణ అనురాధప్పుడు వారు ఆల్పించిన వేటూరి గీతం విన్నారు. సంగీతం వందే మాతరం శ్రీనివాస్. స్టూడియోలో సమయం చూస్తే 2:31 దగ్గర 45 సెకండ్లు. సండే ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం.

ఫస్ట్ ఫస్ట్ కాస్త లాజిక్గా ఉండేటటువంటి ప్రశ్న, జాగ్రత్తగా వినండి. మెడ ఉంటుంది కానీ తలకాయ ఉండదు, చేతులు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు. అర్థమైంది కదా? మెడ ఉంటుంది కానీ తల ఉండదు, చేతులు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు. అది ఏమిటి తెలిస్తే 8662 4111 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సాందరే సాందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిరుబాబు. హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన పాట, చిత్రం ఆజాద్.

మెడ ఉంటుంది కానీ తల ఉండదు, చేతులు ఉండవు కానీ వేళ్ళు ఉండవు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్, పుల్పాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ సందరేస్ అందరికీ స్వాగతం సుస్వాగతం అను. నెక్స్ట్ సందరేస్ అందరికీ స్వాగతం శాంతినగర్ నుంచి ఒకే అక్కడ శుభ మధ్యాహ్నం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు కేదర్ వీరేష్. రాజౌలి మండలం అనంతపురం చంద్రత గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీబోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాషిణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆదివారం అందరే సోదరికి స్వాగతం బాబు అంటున్నారు. నెక్స్ట్ మాధవ ఆంజనేయులు బోధన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ ఇంకెవరు హాయిచిన బాబు గారు గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ కల్లా ఎస్ పెడన నుంచి పంపించారండి సుమని ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ నరేష్ మెరిసి రోజా శిరీష ఓంకార్ వీరంతా మహబూబ్ నగర్ బోసాపేట నుంచి పంపించారు. ఏం పంపిలా హాయ్ వెల్కమ్స్ అందరి సందరికీ బ్రహ్మయ్య కర్నూలు హాయ్ అండి. నెక్స్ట్ ఎవరు పంపించారు గన్నవరం నుంచి తిరుపతి పంపించారు వీరు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు నంద్యాల జిల్లా నుంచి పంపించారండి ఆత్మకూరు కౌస్తభ పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి హైదరాబాద్ రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు ఆన్సర్ రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడపల్లి నుంచి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం రైట్ ఆన్సర్. నెక్స్ట్ జీ రెడ్డన్ ఎన్జీఓ కాలనీ రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి దేవి మీ ప్రశ్నకు మా ఆన్సర్ గడియారమా హౌ కుర్చీనా ఎలా ఇది కొంచెం విడ్డూరంగా ఉంది. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ చిన్నబాబు అంటూ ఆన్సర్. సందరి సందరి ప్రోగ్రామ్ షో టైంకి స్వాగతం. తర్వాత ఎవరు కానూరు నుంచి తాతారావు గారు ఓహోహో పెన్ క్యాప్ అట పెన్ క్యాప్కి కూడా తల ఉంటుంది వ్రేళ్ళు కూడా ఉంటాయి. నెక్స్ట్ రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు ఓహోహో రైట్ ఆన్సరే వీరు కూడా. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి దేవరపల్లి గోవర్ధన్రావు ఇంద్రాభాయ్ భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ మొత్తిబాయ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు నాగమణి గారు. తర్వాత ఎవరు బ్రహ్మయ్య కర్నూలు రైట్ ఆన్సర్. ఎండ్రకాయ రైట్ ఆన్సర్ కాదు ఎండ్రకాయ అని పంపారు వేళ్ళు కూడా ఉంటాయి ఎండ్రకాయకి. ఈ ప్రశ్న వినలేదు. ఓకే నెక్స్ట్ ప్రశ్న వినండి. నేను అడిగింది ఏంటంటే మెడ ఉంటుంది కానీ తల ఉండదు, చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండి చేతి వేళ్ళు ఉండవు. నెక్స్ట్ ఎవరు పంపించి ఇంకంతే రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్ అండి. అసలు చొక్కాకి మెడ ఉంటుంది కానీ తల ఉండదు, చేతులు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు. ఇది సందరే సందరే వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. ప్రసిద్ధ నాట్యం కథాకళి ఏ రాష్ట్రానికి సంబంధించింది? కథాకళి ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ తెలిస్తే 8662421414 నంబర్కు వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే విందాం. వంశీ చిత్రానికి ఉదిత్ నారాయణ సుజాత

శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. అసలు ప్రశ్న ఏమిటి, కథాకళి ఏ రాష్ట్రానికి సంబంధించింది? తర్వాత ఎవరు పంపించారు, తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు గారు. ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఉత్తరప్రదేశ్ అట నరేష్ మెర్సి రోజా ముసాపేట నుంచి. రాంగ్ ఆన్సర్.

రమేష్ దంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుండి ట్రైలర్ మస్తాన్ వలి ఫాతిమా, మస్తాన్ వలి ఫాతిమా గారు రైట్ ఆన్సర్ పంపించారు. జీ రెడ్డి అండ్ ఎన్జీ ఒకళ్ళ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సోమని పెడ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత

ధర్మవరం నుంచి పంపించారు, కేశవనగర్ ధర్మవరం నుంచి. రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయ భవదాన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ ప్రశ్నకు సమాధానం అంటూ ఓకే, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. రైట్ ఆన్సర్. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ మై జెట్ కామెడీకి. మీరు వస్తే భలే జోకులు ప్రశ్నలు అడుగుతారు, జోకు సమాధానాలు చెప్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాలంపల్లి ఆలగడ్డ నందిలో తెలిసి థ్యాంక్ యూ. రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజౌలి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మయ్యగూడ నుంచి హైదరాబాద్ రైట్ ఆన్సర్. హాయ్ చిన్నబాబు గారు బాగున్నారా, మీ ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మీనిష్ కహాని రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగల్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. భాస్కర్ పేట రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బ్యాంక్ కాలనీ నుంచి పంపించారు. ఓకే తిరుపతి నుంచి పంపించారు శిరీష గారు రైట్ ఆన్సరే. క్యాదిరి విదేశ రాజుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా నుంచి శ్రీనగర్ కాలనీ నుంచి పంపించారు గురుకుమార్ గారు రైట్ ఆన్సరే. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనుమడుగూరు నుండి చాబ్రోలు రామకృష్ణ వాసు సిద్ధాంతి సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ రైట్ ఆన్సర్. తాతారావు గారు కానూరు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ చిన్నబాబు బాగున్నారా అంటూ పంపించారండి సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు గద్వాల జిల్లా దేవి. నెక్స్ట్ కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల నుంచి ఆత్మకూరు కౌస్తుభ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. గౌతమ్ చౌడపల్లి చెప్పారు కదా రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు తరాలపల్లి జరుపతులు బుచ్చయ్య గారు కాజీపేట మండలం హనుమకొండ జిల్లా రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పులిపాటి వెంకటేషు పులిపాటి సత్యావతి వీరంతా పంపించారు రావళి వారి కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఆ ఇచ్చిన బాబు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు నల్లమ్మ రైట్ ఆన్సరే. పాపిన్నపాలెమ హంపాపురం నుంచి పంపించారు కొప్పు మల్లేషు జూకు ఆదెన్ ఆదెప్ప రైట్ ఆన్సర్ పంపించారు. వగ్గశివయ్య మంతు పెద్దన్న నాగభూషణ వీరు కూడా. వనపర్తి జిల్లా నుంచి ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధనరావు ఇందిరాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మొత్తిబాయి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు సుందరి ఫ్రమ్ పెనంబలూరు రైట్ ఆన్సర్ పంపారు వీరు కూడా. ఆయిచ్చిన బాబు శుభ మధ్యాహ్నం అంటూ ఓకే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి లేటుగా జాయిన్ అయ్యానండి జూనియర్ సాయి కుమార్ గారు అంటున్నారు రైట్ ఆన్సర్ పంపించారు ఎల్లప్ప యాదవ్ గారు రైట్ ఆన్సరే. తర్వాత ఎవరు బొట్రా సురేష్ నిర్మలా వావిళ్ళ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మోసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా శిరీష రాజస్థాన్ అట రాంగ్ ఆన్సర్. చిన్నబాబు మీరు తెలుగులో రాసిన తెలుగులో రాశారు మీరు లేదా ఇంగ్లీష్లో రాశారు కదా. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. అరుణ మోహన్జీ దివ్యబాయి అజయ్ శృతి ఊటుకొని నుంచి రైట్ ఆన్సర్. ఆహా రాంగ్ ఆన్సర్ అస్సాం అని పెట్టారు. నేను అడిగిన ప్రశ్న ఏమిటి మీ సమాధానాలు చాలామంది ఎక్కువ మంది రైట్ ఆన్సర్సే పంపించారండి. ప్రసిద్ధ నాట్యం కథకళి కేరళం రాష్ట్రానికి చెందినది. కేరళం అనాలి రైట్ ఆన్సర్ పంపిణీ. మీకందరూ కూడా కంగ్రాచులేషన్స్. మరో ప్రశ్నలోకి వెళదాం.

భారతదేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి భాషాయుక్త రాష్ట్రం ఏది? భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వీరంతా ఈ భాష మాట్లాడుతున్నారు కాబట్టి వీరికి ఒక రాష్ట్రం ఇవ్వాలి అని, భాషాయుక్త రాష్ట్రం ఏది? మీకు ఆన్సర్ తెలిస్తే 8662444 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వింటున్నారు సాందరే సాందరే విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ఉగ్రవాదం విషయంలో భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2016 పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ అందుకు నిదర్శనమని ఈరోజు ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ భద్రత, జనగణన, భారతీయ సంస్కృతి, వారసత్వం, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, యువత, క్రీడలు, స్థానిక ఉత్పత్తులు, పోషణ తదితర అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ఆధునిక భారతదేశ పితామహుడు, భారతీయ పునర్జీవన ఉద్యమ పితామహుడిగా పేరుగాంచిన గొప్ప సంఘ సంస్కర్త రాజారాం మోహన్ రాయ్ వర్ధంతి ఈరోజు. సతీసహగమనాల రద్దు, వితంతు పునర్వివాహాలు, మహిళా విద్యను ప్రోత్సహించారు ఆయన. భారతీయ నవజాగరణ ఉద్యమ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. అనేక దురాచారాల బంధనాల్లో సమాజం చిక్కుకుపోయిన ఆ కాలంలో రాజారాం మోహన్ రాయ్ మార్పు కోసం కొత్త బాటను వేశారని మంత్రి ఎక్స్వైదిగ్గా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 తేదీ వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయారాణి పాల్గొన్నారు. బాల సంజీవిని ద్వారా గర్భవతులు, బాలింతలు, పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడకుండా పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా ఏపీ రాష్ట ఎయిడ్స్ నియంత్రణ విభాగం విశాఖ కలెక్టర్ ఆదేశాల మేరకు బీచ్

రోడ్లో మారథాన్ ఫైకేర్ రెడ్ రన్ ఈరోజు నిర్వహించారు. ఎయిడ్స్ పట్ల అందరికీ అవగాహన కల్పించడమే ముఖ్యోద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు పనిచేస్తున్నాయి. జపాన్లోని నగోయాలో నేడు జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాడు అభయ్ సింగ్ పురుషుల సింగిల్స్ స్క్వాష్లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

భారతదేశంలోనే ఏర్పడ్డ మొట్టమొదటి భాషాయుక్త రాష్ట్రం ఏది అని అడిగాను. సందరి సందరి వింటున్నారు విత్యునార్జీ చిరబాబు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు వీరు. తర్వాత ఎవరు, రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, నరేష్ మెర్సి శిరీష వీరంత మోసాపేట నుంచి మహారాష్ట్ర రాంగ్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటి మండలం కడుపుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్, మాధవి ఆంజనేయులు బోధన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుందరి ఫ్రామ్ పెనంలూరు పంజాబ్ అంటున్నారు, కాదండి నేను చెప్తాను, అనంతపురం నుంచి అర్రాధ గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఓకే రామకృష్ణ గారు సునీత ఫ్రమ్ రాజోల నుంచి రైట్ ఆన్సర్. ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్. జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు, దామినేడు నుండి ఉషారాణి గారు తిరుపతి భాస్కర్ రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు, శిరీష గారు ఓకే బ్యాంక్ కాలనీ నుంచి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి హైదరాబాద్ రైట్ ఆన్సర్. నరసింహారావు గారు వీరు కూడా పంపించారు కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు రైట్ ఆన్సర్. ఎంఎంఎస్ నిహాస్ నల్లపాడు నుంచి రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నందల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి శ్రీరీష గారు పంపించారు రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ప్రొద్దుడు కడుదల నుంచి రైట్ ఆన్సర్. మహమ్మదేనితల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, ఎవరు ప్రసూన గారు గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే రైట్ ఆన్సర్ వీరు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు గురుకుమార్ గారు, శ్రీనగర్ కాలనీ. తర్వాత ఎవరు, ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికైపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుంచి శ్వేతా లక్ష్మీనిష్ కహాని రైట్ ఆన్సర్. కౌస్తభ ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడబెల్లి నుంచి అన్నమయ్య జిల్లా, మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు గౌతమ్. నెక్స్ట్ హంపాపురం గ్రామం నుంచి పంపించారు కొప్పు మల్లేశు జూకు ఆదప్ప రైట్ ఆన్సర్ పంపించారు. పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యావతి రైట్ ఆన్సర్ పంపించారు మహబూబ్ నగర్ నుంచి. ఆయి చిన్నబాబు గారు మీరు అడిగిన సమాధానం అంటూ నల్లమ్మ పాపెన్నపాలెం నుంచి రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఎల్లప్ప యాదవ్ గారు పంపించారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, మధుసూదన్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తరాలపల్లి నుంచి జరుపుతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు.

అందరి వింటున్నారు విత్యువరాజే చిన్నబాబు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడ్డ భాష యొక్క రాష్ట్రం ఏది అని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే పంపించారు, పెడ రామలక్ష్మి కళ్ళ నుంచి పంపించారండి, నరసన సేవకం గారి ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, తెలంగాణ సుమని పంపించారండి. తెలంగాణ కాదండి, రాంగ్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రవీంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి. రైట్ అండి. మధ్యప్రదేశ కాదు, కేదిరి వీరేష్ రాజులమండ్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ఎవరు,

ఎవరండి ఆన్సర్? ఇక్కడ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పుత్తూరు నుంచి పంపించారు వీరు. కృష్ణ సంతోష స్పందన రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జనిద్ర శ్రీయాభాని చంద్రమ్మ నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమా మహేశ్వరరావు ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొనగల గ్రామం నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తమిళనాడు అంటున్నారు నరేష్ గారు మూసపేట నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకెవరో మిస్ అయ్యారు, స్కిప్ అయినాయి కొన్ని వాట్సాప్ మెసేజ్లు. సరే నేనైతే చెప్తున్నాను ఆన్సర్. భారతదేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి భాషాయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా, కంగ్రాచులేషన్స్. సరదా సరదా సాగే సాందడే సాందడే ప్రోగ్రామ్ వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు.

జాతీయ యువజన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాము? ప్రశ్న జాగ్రత్తగా వినండి. జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాము? ఆన్సర్ తెలిస్తే 8662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే విందాం జయం మనదేరా ఈ చిత్రానికి కుమార్ సాను స్వరంలో తాలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. వింటూ స్టేట్యూన్ టూ వివిధ భారతి FM 1.3 MHz పై సందడి సందడి.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై సాంద్రీ సాంద్రి వింటున్నారు విత్యువరాజి చిన్నబాబు. సాంద్రీ సాంద్రి ప్రోగ్రామ్ లో నేను ఒక ప్రశ్న అయితే అడిగాను, జాతీయ యువజన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు అని. మన ఫ్రెండ్స్ పంపించారు మహమ్మద్ జైనుదిన్, స్నేహభాను జైనుదిన్ ఉమ్మడి నుంచి పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ రాజుల నుంచి కేదరి విరేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు మాధవి ఆంజనేయులు బోధనపల్లి పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. తర్వాత రాంగ్ ఆన్సర్ పంపించారు నరేష్ గారు మూసాపేట నుంచి. కొండారెడ్డి సిద్ధవట మండలం జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. అనంతపురం నుంచి సర్రాద్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. పని సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గునగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడుపుల నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్ పంపించారు వీరు. కౌస్తుభ ఆత్మగారి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి దేవసేన గారు రైట్ ఆన్సర్. ఆయచిన బాబు గారు జాతీయ యువజన దినోత్సవాన్ని భార్గవి తాడిపత్రి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాప్తాడు మండలం మరూరా గ్రామం నుంచి లక్ష్మీనారాయణమ్మ నారాయణస్వామి చరణ్ మధు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు. దేవరగట్ల సంజీవ నగర్ నుంచి కొత్తగూడెం రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపా నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఎనితల భావనపేట గ్రామ కామారెడ్డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష ఫలితంగా అదే సాతుపాటి రాము గారు పుష్ప రాజర్తి రెండు నేను అడిగినటువంటి 2 ప్రశ్న్స్ కూడా క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ పంపించారు వీరు. హాయ్ చిరుమాబు గారు మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటూ నల్లమ్మ పాపెన్నపాలెం నుంచి రైట్ ఆన్సర్. గురుకుమార్ గారు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. టైప్ చేస్తున్నారు తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం. ఆన్సర్ ఇక్కడ రైట్ ఆన్సరే పంపించారు ఫస్ట్లో ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు అంటున్నారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. దామినేడు నుండి ఉషా

రాణి భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, ఏమంటారు ఆన్సర్? ఆహా కాదు కాదు, ఇంగ్లీష్ న్యూస్ వచ్చింది మాకు, అందుకు మీ ప్రశ్న తెలియలేదా. అవునా, గౌతమ్ చడబల్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఒక చిన్న కోరిక, మీ వాయిస్తో మంచి డైలాగ్ చెప్పండి. అబ్బా డైలాగ్లా, ఇది సౌందర్య సౌందర్య కదా, మాట్లాడాలి కదా. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి, చేబ్రోల నుంచి రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తరాలపల్లి జరుపతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. అంబాపురం నుంచి కొప్పు మల్లేశు, జూకు ఆదప్ప రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఈరోజు యూత్ ఐకానిక్ స్వామి వివేకానంద జన్మదిన స్వాదే రోజున, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి హైదరాబాద్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ప్రతి సంవత్సరం నమస్తే చిన్నబాబు గారు, ఎమ్మనేని వెంకటేశ్వరరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు, అమ్మద్గిరిపట్నం నుంచి వేటపాలెం బాపట్ల. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాపెన్నపాలెం నుంచి పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రమల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ, పద్మవాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి రైట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రతిరూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు సులోచన కరీంనగర్ నుంచి. మోహన కృష్ణ కొత్త ముప్పూరు ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జీ రెడ్డి నంజీవకాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జీరదని స్నేహభాని జీరి రొమ్మ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి ఉడియంపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వేదాయపాలెం నుంచట, మూసాపేట నుంచి నరేష్ గారు, ఆగస్టు 19 అట, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం, ఎవరు? పోలీస్ స్టోరీలో డైలాగ్ చెప్పండి చిన్నబాబు గారు, మీ వాయిస్లో అదిరిపోతుంది డైలాగ్. అబ్బో దస్తగిరి సంధ్య గారా, అబ్బో ఇది ఎక్కడ గొడవండి బాబు, ఇది సంధ్య సంధ్య అండి. సరే స్టూడియోలో సమయం చూస్తే 3:20 దాటి 3 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సాందరే సాందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. నేనైతే ఒక పాట వినిపించాలనుకుంటున్నాను, నేను పాడటం కాదు, ఆ పాటకు సంబంధించిన ఆ సినిమా పేరు కానీ, ఆ పాట పాడిన సింగర్ పేరు కానీ, లేకపోతే ఏది తెలిసినా సరే చెప్పండి, అసలు ఈ పాట విన్నారా లేదా. పాట అయితే జాగ్రత్తగా వినండి, నన్నైతే ఏమనుకోవద్దు.

పాట అయితే వినేశారు కదా, ఆన్సర్స్ అయితే చూద్దాం ఎవరెవరు పంపించారు. హాయ్ ఇచ్చిన బాబు అంటున్నారు. సుజాత శ్రీనివాసరావు దొడ్డదెవరు పండించే ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాజు వెట్స్ రాంబాబు పాట కాదు. నెక్స్ట్ ఈ పాట ఇంతవరకు వినలేదు, రామనగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఇదైతే కరెక్టే. నరేష్ గారు రాంగ్ ఆన్సర్. రాజు వాయట మొసపేట నుంచి. నెక్స్ట్ కేదిరి వీరేష్ రాజులమండ్రి నుంచి. ఓ రైట్ ఆన్సర్, మీకు ఎలా తెలిసిపోయిందండి. నెక్స్ట్ చిరుబాబు గారు ఎక్కడ గుర్తొస్తున్నాయండి ఈ పాటలు? ఇప్పుడే ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం, ఇప్పుడే రేడియో ట్యూన్ చేసాం, పొన్నూరు మండలం చింతలపూడి నుండి ఆదాం మల్లేశ్వరి. అయ్యయ్యో, ఆ ఎంజాయ్ ఎంత పోయింది పాట నాక. పాలెం పాలే ఆలుగడ్డ నుండి తెలిసి రైట్ ఆన్సర్ తెలిసిపోయిందా. అంబాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గసేవయ్య, ముందు పెద్దన్న రైట్ ఆన్సరే. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ఓకే సింగర్ వచ్చేసి రైట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య. సూపర్ సింగర్ పేరు, మూవీ పేరు పంపించారు, గ్రేట్. నరసింహారావు ఓకే దేవరగట్ల నుంచి. ఆన్సర్ ఎక్కడ? ఓ కొత్తగూడెం నుంచి, ఆయుధం సినిమా అట కాదు. ఓకే నెక్స్ట్ ఇరుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణ, వాసు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ తిరుపతి దామినేడు నుంచి ఉషారాణి, భాస్కర్ రావు. ఆన్సర్ తెలియదు, తెలియదు, నాకు తెలియదు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి పంపించారండి అరుణ మోహన్ జీ, దివ్యాభాయ్, అజయ్, శృతి, పుష్పక విమానమా. హౌ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుంచి పంపించారు. చిత్రం పేరు రెడ్ హీరో రామ్ పోతిరేని. అంపపురం నుంచి పంపించారు కొప్పు మల్లేశ్, జూకు ఆదెప్ప రైట్ ఆన్సర్. బాబు మీ మీద ఒట్టు తెలియదు, ఆచరి చరించి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. నేను చెప్తాను కదా, తరాలపల్లి నుంచి జరుపుతుల బచ్చి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? రాజశేఖర్ నెల్లూరు నుంచి. ఓకే రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీముత్తు జావలి. ఓకే ఈ సినిమాలోనిది, చిన్నబాబు సినిమాలోది సింగర్ చిట్టిబాబు. ఆహాహాహా, ఓహోహో నేనేం కాదు. నెక్స్ట్ మహమ్మద్ ఎనతిల్ల భావనపడ గ్రామం నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పుత్తూరు నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. నెక్స్ట్ నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి వీరంతా మోసపేట నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. రైట్ ఆన్సరేనా? రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఎవరు? బిట్ర సురేష్, నిర్మల, వావిల్ల రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. కడప జిల్లా అనంతనాగ్ త్రివేణి, మణిదీప, ముద్దునూరు. హాయ్ చిన్నబాబు, హ్యాపీ సండే, ఇప్పటి ట్యూన్ చూసా అంటున్నారు. ఓకేనండి, హ్యాపీ సండే. నాకు అందిన ఆన్సర్స్ అన్నీ కూడా ఇవేనమాట. అసలు ఆన్సర్ ఏమిటి అంటే ఈ పాట ఎప్పుడు కూడా వినలేదనే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొంతమంది చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. అడిగో సినిమా పేరు, అడుగు అడుగు చిత్రానికి రంజిత్ ఆలపించినటువంటి, ఐ మీన్ రేవంత్ ఆలపించిన పాట అయితే వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 3:22 దాటి 43 సెకండ్లు. ఇంకిద్దరు పంపించారండి, ఎవరెవరో చూద్దాం. చాలా స్కిప్ అయిపోయింది.

ఏమో మరి. గజ్వేల్ జిల్లా ఎర్రమిల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, జైసింహాట చెప్పేశారు. మామద్ జరిది శ్రీమాను జయనిద్ర పంపించారు. అదిగో మూవీ నుంచి సింగర్ రేవంత్. ఓకే, రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

ఆంధ్రే సాంద్రే వింటున్నారు వీతివరాజి చిన్నబాబు. చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయాలి. తొలి భారతీయ చిత్రం రాజా హరిశ్చంద్ర, ఈ సినిమా నిర్మాత ఎవరు? ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. తొలి భారతీయ చిత్రం రాజా హరిశ్చంద్ర, ఈ సినిమా నిర్మాత ఎవరు? ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. బద్రి చిత్రానికి రమణ గోగుల ఆలపించిన పాట

స్టూడియోలో సమయం చేస్తే 3:34:06. మీరంతా అర్చన చేసి ఉంటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై సౌందర్య సౌందర్యం వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. సౌందర్య సౌందర్యంలో నేను అడిగినటువంటి ప్రశ్న, తొలి భారతీయ చిత్రం రాజా హరిశ్చంద్ర సినిమాకు నిర్మాత ఎవరు? యాదగిరి వీరేష్ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు కొండారెడ్డి. సిద్ధవట మండలం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్ తానూజ్ రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అంబాపూర్ గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ ఒక సేవ ముందు పెద్దన్న రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అశ్విని దత్ అంటున్నారు నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మి మోసపెట్టచ్చు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాల్ నుంచి రమేష్ గారు పంపించారు రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడపల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. గౌతమ్ చౌడబెల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆచార్య చిరంజీవి రామలింగయ్య దమ్మాయిగూడ నుంచి పంపించారు హైదరాబాద్. రామలింగ చిరంజీవి ఆచార్య రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు పంపించారు ఎస్ దేవరగట్ల నుంచి రైట్ ఆన్సర్. కొత్తగూడెం కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్ పంపించారు. నల్లమ్మ పాపెన్నపాలెం నుంచి రైట్ ఆన్సర్. కౌస్తభ ఆత్మకూరు నుంచి నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్. దుండి రాజ్ గోవిందులు పాల్కే భారతీయ భారతీయ చలనచిత్ర పితామహుడు కూడా అంటారు ఈయన గారిని అంటారు. పాలెం పాలయ్య ఆలగాడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సరే. నెక్స్ట్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. జీరెడ్డి నంజీవకల్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దా ఎవరండి కీర్తన లిఖిత ఉమా ఫ్రమ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కలవందలపాడు నుంచి కాశీమూర్తి జావలి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పని సత్యశ్రీ రైట్ ఆన్సర్ నెల్లూరు నుంచి. మధుసూదన్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు పాపన్యపాలెం నుంచి. అనంతపురం చర్రాత గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గుంటూరు నుండి ఉమామేశ్వరం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే ఇయర్స్ కూడా పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. కడప నరేష్ జ్యోతి చరణ్ తీర్థప్రియ కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మహమ్మద్ ఇనేతుల భవనిపురి గ్రామ కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తరాలపల్లి నుంచి జరుపతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు గారు ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు గురగల గ్రామం నుంచి పంపించారు. ఓకే లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. గౌరీ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. రాయచంద్రబాబు గారు ఓకే. రాజా హరిశ్చంద్ర మూవీ నిర్మాత ఓకే రైట్ ఆన్సర్. సత్యభార్గవి తాటిపత్రి అనంతపురం నుంచి. నెక్స్ట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సరే పంపించారండి. మీ పేరు ఎక్కడ? ఆన్సర్ ఒక్కటే వచ్చింది. సుమని నా పెడన నుంచి పంపించారు సుమని. నెక్స్ట్ శ్యామలా వెంకటేష్ గారు ఏకలేమి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరండి

ఓకే, రాజశేఖర్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. అంపాపూర్ గ్రామం నుంచి కొప్పు మల్లేశు, జూకు ఆదప్ప, రైట్ ఆన్సర్ పంపించారు. నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, దివ్యాభాయ్, అజయ్, శృతి, రైట్ ఆన్సర్. కాదు కండి, రాంగ్ ఆన్సర్ అండి, నేను చెప్తాను. హాయ్ చిరబాబు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. ఉయ్యూరు నుంచి లత, ఓకే, రైట్ ఆన్సర్. చింతలపూడి నుండి బోనాసి ఆదం, మల్లేశ్వరి, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బిట్ర సురేష్, నిర్మల, వావిల్ల, రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. తొలి భారతీయ చిత్రం దాదా రాజా హరిశ్చంద్ర, ఈ సినిమాకు దాదా సాహెబ్ ఫాల్కే, వీరైతే నిర్మాత. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

దేవీపుత్రుడు చిత్రానికి ఉదిత నారాయణ చిత్రాలు బిజిట పాట విన్న తర్వాత స్టూడియోలో స్వామ్యం చూస్తే 3 గంటల 40 నిమిషాలు దాటి 30 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువర్ ఆర్జి చిన్నబాబు. నేనైతే ఒక పాట వినిపిస్తాను, ఎప్పుడు వినటువంటి చక్కటి మెలోడీ. ఈ పాట విన్న తర్వాత చిత్రం పేరు చెప్పండి సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. పాట అయితే జాగ్రత్తగా వినండి, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు విన్న ఆ పాట ఏ చిత్రంలోనిది? ఇప్పుడిప్పుడే ఆన్సర్.

కానూరు నుంచి తాతారావు గారు పంపించారు. ఏమని? నిన్నే చూసిన, నన్ను చూసారా మీరు? చిత్రం పేరండి తాతారావు గారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి, లవ్లీ అట, చాలా పాట చాలా బాగుంది కదా. అనంతపురం నుంచి, హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ వెంకటాచలపతి. రైట్ ఆన్సర్, సూపర్, తెలిసిపోయింది వీరికి. జ్యోతి చరణ్ తీర్థప్రియ నరేష్ వీరంతా పంపించారు కడప నుంచి. రైట్ ఆన్సర్ కలమందరపాటు గ్రామం నుంచి కాశీముత్తు చావలే. కల్కి 2 అట, ఆహాహా కాదు, తిరుపతి దామినేటి నుండి ఉషారని భాస్కర్ రావు గారు. ఆన్సర్ అటు శ్రీవాణి శ్రావణి భార్గవి అట, సుభాష్ నారాయణ కాదు. దేవసేన తిరుపతి నుంచి పంపించారు, కాదండి, వేడుక చేద్దామట. కడప జిల్లా నుంచి ముద్దునూరు అనంతనాగ్ త్రివేణి. రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? రత్నం వైజాగ్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ తర్వాత ఎవరు చూద్దాం? శ్రీనివాస్ బెంగళూరు, కాదండి, నేను చెప్తాను ఆగండి. సెగ అట, సెగ సెగ రామకృష్ణ వాసుదంత సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ నెల్లూరు నుంచి పంపించారు, కాదు. హాయ్ మూవీ పేరు అంటూ దస్తగిరి సంధ్యగారి పొద్దుటూరు నుంచి. హాయ్ మూవీయా? మూవీ పేరు హాయా? మీరు నాకు హాయ్ చెప్పారు, నేను హాయ్ అంటున్నారండి. నెక్స్ట్ ఓకే, వేడుక చేద్దామట, కాదు రాన్, కాదు కాదు. దాదాసాహెబ్ పాల్కే కేదరి వీరేష్ రాజులమండ్రి నుంచి పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఓకే. శ్రావణ్ కుమార్ గారు లెగుంటపాడు నుంచి పంపించారు నెల్లూరు. రైట్ ఆన్సర్ శ్రావణ్ కుమార్ షౌసీర్. తర్వాత ఎవరు, ఇంకెవరు ఉన్నారు? తిరుపతి దామినేడు నుంచి విషయాలని భాస్కర్ రావు రైట్ ఆన్సర్ ఇప్పుడు పంపించారు. పాలంపోలి ఆలగడ్డ నందిలో నుంచి పంపించారు. హాయ్ మూవీలో అదట కాదు, తక్కువ మంది పంపించారు, చాలామందికి తెలియదు. చాలా వండర్ఫుల్ సాంగ్ కదా, వింటానికి కూడా బాగుంది. ఆన్సర్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఇది కొత్తగా వస్తున్న చిత్రం, 2015లో తీసిన సినిమా అనమాట, విడుదలైంది. చాలా చాలా చక్కగా ఉన్నటువంటి పాట, ఇప్పుడు ఫస్ట్ టైం విన్నవాళ్ళు కూడా ఉన్నారనుకుంటా మన శ్రోతల్లో. సరే, సంగ్రీ సంద్రిలో మరో ప్రశ్న అడగడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఆ ఆన్సర్ అయితే ఇది ఒక పొడుపు కథ, ఐ మీన్ సామెత లాంటిది, పూరించాల్సి ఉంటుంది. రామానగర్ గుడ్డు బాలసుబ్రహ్మణ్యం కూడా పంపించారండి. ఈ పాట ఇంతకుముందు వినిపించిన పాటల్లో ఏ సినిమాలోనిది కాదా, ఏ సినిమాలోనిది అని అడుగుతున్నారు నన్ను. నెక్స్ట్ లవ్ యూ అన్నయ్య, ఎవరి ఇల్లు నూతనంగా వస్తున్న శ్రోత, మంచి పాటలు వినిపిస్తున్నందుకు వీరు చాలా ఇష్టపడుతున్నారు. పేరైతే పేరు పంపించలేదు. ఓకే, లతా మోహన్ గారట. నెక్స్ట్ మహమ్మద్ జయదేవ్ స్నేహభావి చరిత్ర పంపించారు. స్విమ్మింగ్ పూల్ ఇంకా టైప్ చేస్తున్నారు, నేను ఆన్సర్ రివీల్ చేశాను. అనురాధ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ కేదరి వేష్ రాజులమండ్రి నుంచి పంపించారు. ఆన్సర్ అదే స్విమ్మింగ్ పూల్. ఓకే, రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా మరోసారి కంగ్రాచులేషన్స్. తర్వాత ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఇంకా ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు, ఆన్సర్స్ అయితే పంపించకండి. ఎల్లప్ప యాదవ్ గారు సెగ సెగ అంటూ పంపిస్తున్నారు. నెల్లూరు నుంచి రాజశేఖర్, మోసాపేట నుంచి నరేష్ మెర్సి శిరీష ఇప్పుడు పంపించాడు. లక్ష్మీ నరసింహ ఓంకార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న జాగ్రత్తగా వినండి. సామెతలు ఉంటాయి, సామెతలు ఒకటి పూరించాల్సి ఉంటుంది. ఇది చాలా అందరికీ తెలిసిన సామెతే, చాలామంది పంపిస్తారని అనుకుంటున్నాను. ఊరు పొమ్మంటుంది, ఊరు పొమ్మండి. ఎవరో ఒకరు, అంటే ఎవరో ఒకరు పిలవాలి కదా, ఎవరు రమ్మంటున్నారు? ఆన్సర్ తెలిస్తే 8662421414 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. ప్రియా ఓ ప్రియా ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన పాట, సంగీతం కోటి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను

0: పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేఉమారాణి. అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రతా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత బాపూజీ అందించిన ముఖ్యమైన జీవన సందేశాల్లో ఒకటని పేర్కొంటూ, మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని యువత ఒక పురాతన భావిని శుభ్రం చేస్తున్న వీడియోను ప్రధానమంత్రి పంచుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రతి నాయకుడు కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులు 2,04,00,000 రూపాయల వ్యయంతో ఎంఈ రోడ్డు నుంచి ఈదుకూడి గ్రామం వరకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, అలాగే 2,10,00,000 రూపాయలతో పెద్దతుమ్ముడి గ్రామం వరకు నరసప్ప చెరువు గ్రామం వరకు నూతన రహదారి నిర్మాణ పనులకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఈరోజు భూమి పూజ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో అంగన్వాడీ ఉత్సవం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి పాల్గొన్నారు. బాల సంజీవిని ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సంపూర్ణ పోషణ్ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తోందని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి బంగళపూడి అనిత ఈరోజు పర్యటించారు. సబ్బవరంలో 1,60,00,000 రూపాయల వ్యయంతో 15వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. తిరుపతిలోని జిల్లా పార్టీ కార్యాలయాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యకులు వారణాసి రామ్ మాధవ్ ఈరోజు సందర్శించారు. మన్ కీ బాత్ కార్యక్రమం కేవలం రేడియో ప్రసంగం కాదని, అది దేశ ప్రజల భావోద్వేగాలకు ప్రతిరూపమైన ప్రజా గొంతుక అని ఆయన అభివర్ణించారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం, ముందస్తు ఆరోగ్య సంరక్షణ కీలకమని రాష్ట ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఆటలకు దగ్గరగా ఉండాలని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సూచించారు. చండీగఢ్లో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై నిర్వహించిన అవగాహన మార్తాన్ను సైనా నెహ్వాల్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఆసియా క్రీడల స్క్వాష్లో మహిళల పురుషుల సింగిల్స్లో రజత పతకాలను భారత క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. దీంతో భారత పతకాల సంఖ్య 32కు చేరుకుంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

స్టూడియోలో సమయం చూస్తే 4:04 దాటి 4 సెకండ్లు. అందరి సందరిలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, మరి ఆ ప్రశ్నకి ఆన్సర్స్ అంటే ఊరు పొమ్మంటుంది, ఎవరు రమ్మంటున్నారనే దానికి మన సామెతను పూరించిన వారు చాలామంది ఉన్నారండి. 40+ వచ్చాయి అనుకుంటా. చూద్దాం. రామానగర్ పుట్టు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకటచలపతి గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. చాలా ఈజీ కదా. కేదిరి వీరేష్ రాజుల నుంచి రైట్ ఆన్సరు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి దామిని నుండి రాణి హుషారెడ్డి గారు, భాస్కర్ రావు గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. పొమ్మంటం లేదు, అదే రమ్మంటుందండి. మీరు పొమ్మంటుంది అంటున్నారు. మీరు ఫోన్ నెంబర్ చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు మీ ప్రశ్నకు ఆన్సర్. ప్రదీప్ అనంతపురం నుంచి 8662488114. ప్రదీప్ గారు నూతనంగా వస్తున్నటువంటి శ్రోత అండి, స్వాగతం సుస్వాగతం అండి వివిధ భారతికి. ఇలాగే వాట్సాప్ చేస్తూ ఉండండి. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుంచి పంపించారండి అక్షయ విరాట్, వీరంతా పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ తరాలపల్లి నుంచి తిరుపతి బొచ్చయ్య గారు రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి హైదరాబాద్ రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ రైట్ ఆన్సర్. జీరెడ్డన్న ఎన్జీవో కాలనీ రైట్ ఆన్సర్. కలమదలపాడు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావలి రైట్ ఆన్సర్. నరేష్ రోజా శ్రీశివంకర్ లక్ష్మి మొసపేట నుంచి సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ చిన్నబాబు. నెక్స్ట్ ఎవరు, రత్నం వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఆదర్శ్ హిందూపురం నుంచి శ్రీ సత్యసాయి జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఊరు పొమ్మంటుంది, ఎవరు రమ్మంటున్నారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. మహమ్మద్ ఎనితల భావనపేట గ్రామం నుంచి పంపించారు కామరెడ్డి రైట్ ఆన్సర్. హాయ్ ఆన్సర్ అంటూ పంపించారు ఎవరు, కరెక్టేనా అంటున్నారు. పేరేమ్మా, మీ పేరు పంపించట్లేదు మీరు. ఓకే, పేరైతే పంపించట్లేదు నాకు తెలిసి. మోహన్, లతా మోహన్ గారు. నెక్స్ట్ కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ఆన్సర్ ఈస్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు సుమని పెడ నుంచి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిన్నబాబు గారు పంపించారు కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. ఆయ్ నా పేరు తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సరదా సరదాగా నవ్వుకున్నాం సార్. కార్యక్రమం ఎంతో బాగుంది, మరలా ఎప్పుడు మీరాక. పొన్నూరు మండలం చిత్రపటి నుంచి ఆదా మల్లేశ్వరి కార్తీక్ తరుణ్ ఆదిశేషు. వస్తా వెళ్ళొస్తా. కర్నూలు జిల్లా గునిగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామిశెట్టి రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్ పంపించారు రోమ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుంచి రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. ఊరు బొమ్మంటుంది, ఎవరు రమ్మంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఎవరు, మీ పేరు. ఓకే, ఆన్సర్ అయితే పంపించట్లేదండి వీరు. ఆన్సర్ అయితే పంపిస్తున్నారు కానీ పేరు పంపించట్లేదు. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ ఒక సేవ ఏమంత పెద్ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నల్లమ్మ పాపన్యపాల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాపన్నపాల నుంచి అట. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ పాతిమా జవాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మీపాటి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీచాబోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరంతా రైట్ ఆన్సర్. ఇలా నవ్వుతూ మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ అండి. సారీ. ఆయ్ చిరుమాబు గారు ఊరు బొమ్మంటుంది, ఇల్లు రమ్మంటుందట. సత్యభార్గవి తాడిపత్రి నుంచి ఊరు పొమ్మన్నప్పుడు ఊట్లో ఉంటుంది.

అంటే ఊర్లోనే ఇల్లు ఉంటుంది కమ్మా. నెక్స్ట్ ఎవరు పంపించారు? ఎస్ ఎస్ చీరాల రాంబాబు గారు. ఎస్ అంట, నూతనంగా వస్తున్న శ్రోత అండి వీరు. ఇలాగే వాట్సాప్ చేస్తుండండి, ఆన్సర్ పంపించండి. ఐ సూపర్ సాంగ్స్ అంటున్నారు వీరే. థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఏముందండి, పెద్దవారిని పలకరిస్తే చాలు, ఏముంది బాబు నాకు ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అంటుంటారు. కానీ వాళ్ళు అలా ఎందుకంటారు నాకైతే అర్థం కాలేదు. అంటే వయసు అయిపోతుంది అనే దానికి అర్థం అనమాట. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. వివిధాలోకి ఎంటర్ అయిపోయాం. వివిధాలో ఏ చిత్రంలోని పాటలు విందామో అనే అంశం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక పాట అయితే విందాం. ఓకే, వరంగల్ జిల్లా చేరాల రాంబాబు గారు, చేరాల చంద్రకళ, చేరాల పవన్ రాజు, చేరాల గణేషు, చేరాల రాంబాబు ఆటో డ్రైవర్ అటు వీరు. హాయ్ అండి, సూపర్ సాంగ్స్ అంటున్నారు. ఆన్సర్స్కి సమాధానం, నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్ కూడా పంపించండి అండి రాంబాబు గారు. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడైతే నేను వివిధాలోకి వెళ్లే ముందు ఒక పాట అయితే విందాం. ఆ పాట చాలా సూపర్ హిట్ సాంగ్, వింటుండే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వివిధ విత్ యువర్ ఆర్జే చిరబాబు. 2, 3, 4, 4, 3, 2, come on, do it!

విధా ప్రోగ్రాంలో మనం ఒక చిత్రం నుంచి పాటలు వినాలి కదా. ఒకే సినిమా నుంచి మేజర్ చంద్రకాంత్ 1993లో విడుదలైనటువంటి చిత్రం, కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాలో ఎన్టీ రామారావు, మోహన్ బాబు, శారద, రమ్యకృష్ణ, నగ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. కీరవాణి గారు సంగీతం అందించారు. ఒక ఎన్టీ రామారావు గారు పుణ్యభూమి నాదేశం అనే పాటలో ఛత్రపతి శివాజీ, వీరపాండ్య కట్టబొమ్మన, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ పాత్రలు పోషించి అద్భుతంగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రికార్డు సాధించింది. ఇదే చిత్రం నుంచి ఈనాటి ప్రోగ్రాం వివిధలో అన్ని పాటలు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై వివిధ వింటున్నారు. విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

రచిస్తూ నరు కోశావా, నీరు పెట్టావా, కోట కోశావా, కుప్పనూర్చావా, ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చు పెట్టుకుని తిని బతికే నీకు శిష్టు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెం

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నిల్ల నిల్ల మెరిసెను తారా నీ ప్రేమలా.
2: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
3: అంతఃపురంలో అందాల చిలక,
4: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
2: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
4: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
2: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
4: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
5: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలి.

0: చేయాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాలను సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 4:50 దాటి 34 సెకండ్లు. ఈ సమయంలో మనం విందాం ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల.

0: హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చైతన్. శిక్షణ, అదనపు ఉద్దేశాలను అందజేయడం మన సమాజంలో ఒక అత్యంత ప్రాముఖ్యత ఉంది. శిక్షణ ద్వారా మన జ్ఞానం, తెలివి, స్వతంత్రత, సాహిత్యం, మన వ్యక్తిగత ఆంతరిక వికాసాలను సాధించవచ్చు. ఎవరైతే ఉన్నా వారికి అవసరమైన శిక్షణ అందిస్తే వారి భవిష్యత్తు, సమాజ స్థాయిని మెరుగుపరుచుకోవడం సాధ్యమవుతుంది. అంతర్జాతీయ మానవ హక్కుల దావాలు ఆ జాబితాలో ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలి, అది వాళ్ళ హక్కు, అంటే హ్యూమన్ రైట్స్ అవుతుంది. అందరూ విద్యావంతులైతే ఒక సమానత్వం ఏర్పడుతుంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ కూడా చేయొచ్చు. భారతదేశంలో విద్య ప్రధానంగా ప్రభుత్వం నడిపే విద్యా వ్యవస్థచే నిర్వహించబడుతుంది. ఇవి కేంద్ర, రాష్ట్ర, స్థానిక అనేక స్థాయిల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. భారత రాజ్యాంగంలోని వివిధ నిబంధనలకి పిల్లల హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక హక్కుగా అందించబడుతుంది. భారతదేశంలోని ప్రైవేట్ పాఠశాలతో ప్రభుత్వ పాఠశాలల నిష్పత్తి 7:5 రేషియోలో ఉంది. భారతీయ విద్యలో ప్రధాన విధానాలు చాలా ఉన్నాయి. 1976 వరకు విద్యా విధానాల తయారీ అమలు రాష్ట్రాల పరిధిలో ఉండగా 1976 రాజ్యాంగంలో 42వ సవర్ణ విద్యను కేంద్ర, రాష్ట్ర పరిధిలోనిదిగా మార్చింది. భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. దీని అర్థం ప్రాథమిక విద్య కోసం విధానాలు, ప్రణాళికలు, కార్యక్రమాలు రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు విస్తారంగా ఉన్నాయి. క్రమానుగతంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, విధానాల సృష్టిలో రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసేందుకు జాతీయ విధాన చట్రాలు సృష్టించబడుతున్నాయి. ప్రాథమిక ఉన్నత పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ నిర్వహణ ప్రాథమిక పాఠశాలల సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో ప్రైవేట్ సంస్థలచే నిర్వహించబడుతున్న సంఖ్య పెరుగుతోంది. 2005-06 ప్రాథమిక విద్యను అందించే పాఠశాలల్లో 83% ప్రభుత్వంచే నిర్వహించబడుతుండగా 16% పాఠశాలలు ప్రైవేట్ నిర్వహణలో ఉన్నాయి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఈ పాఠశాలల్లో ప్రైవేటుగా నిర్వహించబడుతున్న వాటిలో మూడవ వంతు ఎయిడెడ్, మూడింటి రెండు వంతులు అన్ఎయిడెడ్ గా ఉన్నాయి. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి సాంప్రదాయక విద్య, ప్రామాణిక విద్యా విధానాలు కానవస్తాయి. అయితే చాలా కాలం పేదవారికి విద్య అందుబాటులో లేకుండా పోయింది. ఒకవేళ మన చరిత్ర చూసినట్టు

0: అయితే నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల విద్యాలయాలు పాపులర్ గా ఉండేవి. అక్కడ కళ, వాస్తు, శాస్త్రం, చిత్రలేఖం, తర్కనము, గణితము, వ్యాకరణము, తత్వము, ఖగోళ శాస్త్రము, సాహిత్యము, ధర్మము, అర్థశాస్త్రము, న్యాయశాస్త్రము, వైద్య శాస్త్రము ఇలాంటివి బోధించేవారు. ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఒక్కో విషయాలకు ప్రాముఖ్యమైంది. ఉదాహరణకు తక్షశిల వైద్య శాస్త్రానికి ప్రసిద్ధి పొందింది, ఉజ్జయిని ఖగోళ శాస్త్రానికి ప్రసిద్ధి, నలందలో అన్ని శాస్త్రాలు బోధించేవారు. దీంట్లో దాదాపు 10,000 విద్యార్థులు విద్యను అభ్యాసించారట. బ్రిటిష్ రికార్డ్స్ ప్రకారం 18వ శతాబ్దంలో విద్యావ్యాప్తి చాలా ఉండేది. ప్రతి దేవాలయం, మసీదు, ప్రతి గ్రామం ఒక పాఠశాలను కలిగి ఉండేది. వీటిలో చదవడం, రాయడం, గణితం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, ఖగోళ శాస్త్రం, నీతి న్యాయ సూత్రాలు, వైద్యం, దానికి సంబంధించి కొన్ని స్క్రిప్చర్స్, రిలీజియస్ స్క్రిప్చర్స్ కూడా ఉండేవి. ఈ పాఠశాలల్లో అందరినీ చేర్చుకునేవారు, ఎలాంటి వివక్ష ఉండేది కాదట. మహాత్మా గాంధీ అభిప్రాయంలో ఈ సాంప్రదాయక విద్య ఓ అందమైన వృక్షం లాంటిది.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: డియర్ ఫ్రెండ్స్, వి వర్ టాకింగ్ అబౌట్ హిస్టరీ. చరిత్రలోకి తొంగి చూసాము ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో అని. కానీ స్ట్రేంజ్లీ ఒకటి మాత్రం కంటిన్యూయింగ్, వేల సంవత్సరాలు అయినప్పటికీ పేదవారు పేదవారులాగానే ఉన్నారు. అందరికీ విద్య దొరకలేదు, అందుబాటులో లేకుండా పోయింది. మనం ప్రస్తుత సమాజంలో చూసినా కానీ అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి ఇవాళ కూడా విద్య దొరకడం చాలా కష్టంగా ఉంది. ఏదో అనుకుంటాం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము అది ఇది, కానీ ఒక్కసారి మనం బయటికి గుళ్ళ బయట, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ బయట ఉంటే అక్కడ అనుకునేవారు బిచ్చగాళ్ళని చూస్తే తెలుస్తుంది ఎంత చిన్నపిల్లలు ఉన్నారో. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉంటే తెలుస్తుంది మరి వీరందరికీ ఎడ్యుకేషన్ ఉంటే ఇదెందుకు, ఫ్రీ మీల్స్ ఇస్తున్నారు, అక్కడ హాయిగా కూర్చోబెడుకుంటున్నారు, మంచి స్కిల్ నేర్పుతున్నారు, రేపు ఇంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఈ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ వాళ్ళ బ్రతుకులే అంత, లేదా సమాజంలో ఏమన్నా లోపం ఉందా, దీంట్లో మన కాంట్రిబ్యూషన్ ఏంటి, మనం ఏం చేయగలం అని ఒక్కోసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ థాట్ ప్రొవోకింగ్ మెసేజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. I'll get back to you in our next segment. Till then, have a great time.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నేనైతే టాటా బై బై చెప్పే సమయం అయితే ఆసన్నమైంది. ప్రాయోజిత కార్యక్రమం విన్నారు కదా,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: ఊగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
0: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. మన్ కీ బాత్ లో దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన ప్రక్రియను కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. జనగణనను జాతీయ బాధ్యతగా అభివర్ణించారు. ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని కోరారు. రాష్టంలో గ్రామీణాభివృద్ది కోసం 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నెల 29వ తేదీన నెల్లూరు జిల్లా రామాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 2028 జూన్ 12 నాటికి నెల్లూరును గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని నవాబ్పేటలో ఏర్పాటు చేయనున్న మార్కెట్ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. రైతులు తమ ధాన్యాన్ని నచ్చిన రైస్ మిల్లుకు అమ్ముకునే స్వేచ్ఛను రాష్ట ప్రభుత్వం కల్పించిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈరోజు పాలకొల్లో 1,98,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 17వ తేదీన 24వ విడత నిధులను విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు పీఎం కిసాన్తో పాటు రాష్ట ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ సొమ్ము కూడా ఒకేసారి అందనున్నట్లు సమాచారం. దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో నూతన స్పూర్తి నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం విశేషంగా దోహదపడుతోందని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం పెడవర్తిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో 138వ ఎపిసోడ్ను ఆయన వీక్షించారు. విజయనగరం పీటీసీలో 9 నెలల శిక్షను విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో మహిళా కానిస్టేబుళ్లకు రేపు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 40 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద ముంపు ప్రాంతాల్లో అత్యవసర సహాయాన్ని అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని ఏపీఎస్పీ డీసీఎల్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు.

హాయ్, హలో, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:18:25. ఈ టైం గీత్ గాతశలతో పాటు నైట్ 11 o'clock వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీ ఆర్జే క్రిష్.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. గుజరాత్లోని చారిత్రాత్మక మొధేరా సూర్య దేవాలయం 1000 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. విదేశీ దండయాత్ర సమయంలో ఈ ఆలయం ఎదుర్కొన్న విధ్వంసాన్ని, ఆ తర్వాత జరిగిన పునర్నిర్మాణాన్ని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి 24 గంటలు పనిచేసే సోలార్ విలేజ్గా మారడాన్ని ఆయన అభినందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు, సంస్కృతులు, సమాజాల పట్ల అవగాహన పెంపొందించడంలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన వేడుకల్లో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రాచుర్యానికి నోచుకుని అనేక సుందరమైన పర్యాటక ప్రాంతాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి దుర్గేష్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలన నైపుణ్యాల పెంపు లక్ష్యంగా మిషన్ కర్మయోగిపై 2 రోజుల దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్షాప్ విజయవాడలో జరగనుంది. 29వ తేదీన జరిగే ఈ సదస్సు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోని నాగరాజుపేట వంతెన వద్ద 39,35,000 రూపాయలతో నిర్మించనున్న సీసీ వాల్ నిర్మాణ పనులకు, దమయపర్తి డ్రైన్పై 8,50,000 రూపాయలతో గ్రావెల్ రోడ్ నిర్మాణ పనులకు, వరిధనం గ్రామ పంచాయతీ పరిధిలో పాలకొల్లు మైనర్ డ్రైన్ రోడ్డు వద్ద 98,90,000 రూపాయలతో నిర్మించనున్న నిర్మాణ పనులకు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్దరథం, ధ్వజావరోహణం ఉండవని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే వాహన సేవలు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నేవీ వేడుకల్లో భాగంగా తూర్పు నావికాదళ కమాండ్ విశాఖపట్నంలో 13వ తేదీన వైజాగ్ నేవీ మారథాన్ 11వ ఎడిషన్ నిర్వహించనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు 4 అక్టోబర్ ప్రారంభమవుతాయని తెలిపింది. రాష్టంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు యానాం వద్ద గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 5,00,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని జీవీసీ బాలయోగి వారధి వద్ద వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులను సముద్రంలోకి, గోదావరి పాయల్లోకి వేటకు వెళ్లవద్దని యానాం జిల్లా కలెక్టర్ శివరాజ్ మీనా ఆదేశించారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ ఎల్నినో పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాచుర్యానికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఇక వార్తల వివరాలు. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ఆయన ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియ మొదటి దశలో ఇప్పటి వరకు 32 కోట్లకు పైగా కుటుంబాల వివరాలు నమోదయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేశారని వెల్లడించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు 100 వారాల నషాముక్త్ యువ అభియాన్ వేగంగా సాగుతోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: యువకులు నషే సే దూర్ రహనేకి ప్రతిజ్ఞ లీ ఔర్ ఇస్ సందేశ్ కో దూసరో తక్ పహుంచానే కి జిమ్మేదారీ భీ లీ. యే సబ్ హో రహా హై నషా ముక్త్ యువ అభియాన్ కే తహత్. ఇస్మే మై భారత్ కే వాలంటీర్ షామిల్ హై ఔర్ జాగరూకతా కే కార్యక్రమ హుయే హైం. నషా ముక్తి కా సందేశ్ హమారే యువా ఖుద్ ఇస్ సందేశ్ కో ఆగే బఢా రహే. మై భారత్ పర్ ఎంథెమ్, స్లోగన్ రైటింగ్ ఔర్ నుక్కడ్ నాటక్ జైసీ అలగ్ అలగ్ ప్రతియోగితాయే హుయే.
0: వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్లో ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగి మహిళా స్వయం సహాయక బృందాలకు ఉపాధి లభిస్తోందన్నారు. ఓకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని పండుగల సీజన్లో మరచిపోవద్దన్నారు. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి రానున్న నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. మధ్యప్రదేశ్లో నదుల శుభ్రత, ఆంధ్రప్రదేశ్లో పురాతన కోనేరులు, బావుల పునరుద్దరణ, ముంబైలో బీచ్ల శుభ్రత, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో చెత్త నిర్మూలనపై యువత చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ,
1: కుచ్ హీ దినో బాద్ 2 అక్టోబర్ హై పూజ్య బాపూ కీ జయంతీ కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే. స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హమ్ అక్సర్ అప్నే ఆస్పాస్ స్వచ్ఛతా సే జుడే అనేక్ ప్రయాసో కో దేఖ్తే హై. ये प्रयास बहुत प्रेरक और उत्साह बढ़ाने वाले हैं. आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं. इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है.
0: ఆంధ్రప్రదేశ్ స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. మిగులు పోస్టుల సర్దుబాటు ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కల్పనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ప్రమోషన్లను కూటమి ప్రభుత్వం కల్పించింది. 815 వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్టులను గ్రేడ్ 1గా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. 815 వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులను కూడా గ్రేడ్ 1 హోదాకు అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రాచుర్యానికి నోచుకోని అనేక సుందరమైన పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని రాజమహేంద్రవరంలో పర్యాటక శాఖ ఈరోజు నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత ద్వారా రాష్ట పర్యాటకాన్ని

0: కి ప్రాచుర్యం కల్పిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగర అభివృద్దికి 3,500 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ది పనులు చేపడుతున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నగర సమగ్ర అభివృద్దికి ప్రాధాన్యమిస్తూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మార్కెట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర పనులను వేగంగా చేపడుతున్నామని చెప్పారు. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జల జీవన్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జల జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది. 2019 ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మిషన్ అమలు జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నాణ్యమైన తాగునీటిని నిరంతరం అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా తాగునీటి కోసం రోజు మైళ్ల కొద్దీ నడిచి వెళ్లే గ్రామీణ మహిళలు, బాలికల కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతోంది. జల జీవన్ మిషన్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
1: జల్ జీవన్ మిషన్ సంసాధనో కే సహీ ఇస్తమాల్ పర్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ పర్ భీ ఉత్నా హీ బల్ దే రహా హై. ఇస్ మిషన్ కే తహత్ గావో మే బడే పైమానే పర్ రోజ్గార్ కే నయే అవసర్ భీ బన్ రహే హై. హర్ ఘర్ మే పైప్ సే జల్ పహుంచనే లగేగా, సేచురేషన్ కీ స్థితి ఆ జాయేగీ తో పక్షపాత్ ఔర్ భేదభావ్ కీ గుంజాయిష్ భీ ఉత్నీ హీ సమాప్త్ హో జాయేగీ.
0: అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 1,60,00,000 రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అనేక నూతన అగ్నిమాపక కేంద్రాలను నిర్మించడంతో పాటు పెద్ద సంఖ్యలో అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, రైతులకు అవసరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నామన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. సూపర్ ఎల్నిలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా 10,40,000 ఎకరాలకు సాగునీరు అందించామని మంత్రి చెప్పారు. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ ఎల్ నినో పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాచుర్యానికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలని

0: అనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:27 అండ్ మనము నా కృష్ణా తీరంలో మాట్లాడుకుందాం. మొన్న చెప్పాను కదా, మొన్న వచ్చినప్పుడు నేను నో బై ఛాలెంజ్ అనేది దానికి సంబంధించి అసలు ఏంటి ఆ ఛాలెంజ్ ఏంటి దానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అలాగే ఈరోజు ఇంకా చాలా ఉన్నాయి దానికి సంబంధించి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం కృష్ణా తీరంలో విత్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఫస్ట్ అయితే లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టూడియో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:30:25. మన్మునామ్ కృష్ణ తీరంలో మాట్లాడుకుందామని చెప్పాను నో బైక్ ఛాలెంజ్ గురించి. సో మొన్న ఆల్రెడీ కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం అండ్ ఈరోజు ఏంటంటే నోట్ అంటే అసలు మనం ఏం చేయాలి, ఈ ఛాలెంజ్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా మనం మలుచుకోవాలి అని చెప్పి ఆలోచిస్తే, అంటే ఒక్కరోజు ఉత్సాహంతో కాకుండా చిన్న చిన్న రూల్స్లా మొదలు పెడితే ఎక్కువ రోజులు నిలుస్తుంది అనమాట ఇది. సో ఫస్ట్ ఏం చేయాలి అని అంటే కొన్ని స్టెప్స్ చెప్తాను ఈ ఛాలెంజ్ని ఫాలో అవ్వడానికి. ఫస్ట్ ఏంటంటే కొన్ని రోజులే అనుకోవాలి, అంటే ఈ రోజు నుంచి ఏమీ కొనడని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేస్తే ఫస్ట్ డే మనసు తిరుగుబాటు చేస్తుంది డెఫినెట్గా ఎవరికైనా సరే. అందుకే దీన్ని ప్రయోగంలో మొదలు పెట్టాలన్నమాట. అంటే ముందుగా ఒక 30 డేస్ ఛాలెంజ్ పెట్టుకోవాలి, 30 డేస్ పూర్తయిన తర్వాత ఎలా అనిపించిందో చూసి కావాలంటే ఇంకొక 1 మంత్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం ఆరాం చేస్తుంది మనసు, బట్ మనసు మాట వినదు అనేది ఎంత నిజమో మనం కూడా మనసుకి సది చెప్పాలన్నమాట, అంతే నిజం. అండ్ నెక్స్ట్ ఫిక్స్ చేసుకోవాలి. ఏం ఫిక్స్ చేసుకోవాలి, అనవసరమైనవి ఏమైనా ఉన్నాయని అనుకోండి, అంటే అవి వద్దు నాకు అవసరమైనవి కావాలి అని ముందు మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. అంటే సపోజ్ కొత్త బట్టలు కానీ, షూస్, మేకప్ ఇలాంటి అలంకరణ వస్తువులు, అలాగే అవసరం లేని గ్యాడ్జెట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం కొంచెం ఆలోచించి కొనడానికి ట్రై చేయాలి. అంతేగాని ఈ ఛాలెంజ్ని అంటే ఆహారం కానీ, మందులు, ప్రయాణం అంటే తప్పనిసరి వస్తువులు ఉంటాయి కదా, మ్యాండేటరీగా ఉంటాయి, వాటిని తీసుకొచ్చి ఈ లిస్ట్లో పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే అవి డైలీ మనకి నీడ్ అది, అది డెఫినెట్గా కావాల్సిందే. వాటిని తీసుకొచ్చి ఇది ఇప్పుడు అవసరం లేదు కదా, మనకు తిండి అవసరం లేదని పక్కన పెట్టగలమా, పెట్టలేం కదా, అదనమాట సంగతి. ఇంకోటి ఏంటంటే ఏదైనా నచ్చగానే వెంటనే కొనకుండా ఒక లిస్ట్ రాసుకోవాలి, ఇప్పుడే కాదు తర్వాత ఆలోచిద్దామనే రూల్ పెట్టుకోవాలన్నమాట. చాలాసార్లు కొన్ని రోజుల తర్వాత అదే వస్తువుని చూసి ఇది నాకు ఎందుకు నచ్చింది అనిపించవచ్చు డెఫినెట్గా, కాబట్టి మీకు నచ్చినవన్నీ ఒక లిస్ట్ రాసి పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే డిస్కౌంట్ నోటిఫికేషన్ మనకి రాగానే మన మనసు అనేది కొంచెం బలహీన పడితే డెఫినెట్గా బలహీన పడుతుంది, కొనాలి కదా అని. అందుకే ఏం చేయాలి, నోటిఫికేషన్స్నే ఆపేయండి. అండ్ అవసరం లేకుండా కూడా షాపింగ్ యాప్స్ ఉంటాయి కదా, వాటిని ఓపెన్ చేయడం కూడా కొంచెం తగ్గించుకోవాలన్నమాట. దానివల్ల కూడా మనకి షాపింగ్ చేయాలన్న ఆలోచన కూడా ఎక్కువ రాదు, ఇన్ కేసు వచ్చినా సరే కంట్రోల్లో ఉంటాం డెఫినెట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం కష్టమే, ఫ్రెండ్స్తో తోడుగా షాపింగ్ కూడా వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. కొన్ని రోజులు షాపింగ్ సెలవులు ఇవ్వడం మరీ మంచిదన్నమాట. ఒకసారి చేసి చూడండి, అబ్బా చాలానే సేవ్ చేసాం కదా అని అనిపిస్తుంది డెఫినెట్గా. ఒకప్పుడు నేను కూడా అంతే అనమాట, అంటే ఆన్లైన్లో, ఆఫ్లైన్ కాదు కానీ ఆన్లైన్లో యాప్స్లో ఏమైనా ఓపెన్ చేసి నాకు బ్రౌజ్ చేస్తూ, నాకంటే ఆ యాప్ని బ్రౌజ్ చేస్తూ ఏమైనా ఐటమ్స్ నచ్చితే అవన్నీ కార్ట్లో యాడ్ చేసుకుని ఫైనల్గా నాకు ఏమైనా నచ్చితే అవి కొనడం, ఇవన్నీ మనకు కూడా ఉంటాయి, మనకు కూడా ఉన్నాయన్నమాట ఇలాంటివి. సో అవన్నీ చూసిన తర్వాత అబ్బా ఏంటి ఇన్ని కొన్నావా, ఇన్ని డబ్బులు వేస్ట్ చేసామా అని అనిపిస్తూ ఉంటుంది. అదే చెప్తున్నా, ఎప్పుడైనా మనకి అవసరం లేకపోయినా సరే చూసిన వెంటనే ఇది కావాలి కదా అని అనిపిస్తుంది, అది సహజం. దాన్ని బ్రేక్ చేయాలంటే నో బై ఛాలెంజ్ అనేది డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఇంకా మాట్లాడుకుందాం దీనికి సంబంధించిన విషయాలు ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్డ్.

ఫ్యామిలీ సాంగ్ విన్నారు అండి. సాంగ్ ని పాడింది కార్తీక్ అండి, పాటను కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. అండ్ మనము నా కృష్ణ తీరంలో మాట్లాడుకుంటున్నాం నో బై ఛాలెంజ్ గురించి. కొన్ని టిప్స్ చెప్తానని చెప్పాను, కొన్ని స్టెప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే, అంటే అల్మరాలో దాగి ఉన్న పాత చైన్ని కొత్తగా రీడిజైన్ చేయాలన్నమాట. అంటే ఇంట్లో ఉన్న డెకర్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కావాలంటే అటు ఇటుగా చేంజ్ చేస్తూ చూడండి. నో బై ఛాలెంజ్ అనేది అంటే గెలుపు అనేది కొత్తది కొనకపోవడం మాత్రమే కాదు, ఉన్నదాన్ని మళ్ళీ ప్రేమించేలా చేయడం కూడా. అందుకే కావాలంటే మీ ఇల్లుని ఒకసారి అటు ఇటుగా, ఐ మీన్ మీరు ఎప్పుడైనా సర్దేటప్పుడు, ఎలాగో దసరా వస్తుంది కదా, మీరందరూ ఇల్లు సర్దే పనిలో కూడా ఉంటారు కాబట్టి, సో ఒకసారి ఒక ప్లేస్లో ఉన్న ఒక ఐటెంని వేరే ప్లేస్లో పెట్టడం, అలా చేంజ్ చేసి చూడండి, ఇంటర్చేంజ్ చేసి చూడండి, అటు ఇటు ఇటు అటు మార్చి చూడండి. అప్పుడు మీ ఇల్లు మీకే కొత్తగా అనిపిస్తుంది, కొత్త వస్తువులు ఏవి కొనాలి అని అనిపించదు, అంటే కొంచెం మ్యాక్సిమం తగ్గుతుంది ఆలోచన అనేది. అండ్ ఇంకోటి, ఏదైనా వస్తువు పైన ఆఫర్ ఉందని చెప్పి కాదు, లేకపోయినా సరే మీరు ఆ వస్తువును కొనేవాళ్ళ అని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. దానికి సమాధానం నో అయితే అది అవసరమే కాదు. అండ్ ఆఫర్ వేసిన ఆశ అన్నమాట, యాక్చువల్గా చెప్పాలంటే అదొక ఆశ, అందుకే ఇకపైన ఆఫర్ వేసే వలలో డెఫినెట్గా పడకూడదు. అండ్ 30 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత డబ్బు ఖర్చు చేయలేదు, ఏవి కొనాలనిపించాయి, వాటిలో నిజంగా ఎన్ని అవసరం అయ్యాయి అని చూసుకోండి. అప్పుడు ఈ ఛాలెంజ్ మీకు కేవలం పొదుపు మాత్రమే కాకుండా మీ అలవాట్లను కూడా, అంటే మీది ఏదైతే పర్చేసింగ్ ఉంటుందో, ఒక హ్యాబిట్ ఉంటుందో, దాన్ని కూడా ఒక అద్దంలో చూపిస్తుంది. ఇదంతా ఫస్ట్ చెప్పాను కదా, ఒక 1 మంత్ ట్రై చేయండి అని చెప్పి. ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత ఏవేవి కొనాలనిపించింది, ఏవేమి కొనలేదు, ఇన్ కేసు కొనలేదు కాబట్టి నిజంగానే ఆ వస్తువు నాకు అవసరం పడిందా ఈ 1 మంత్లో అని మిమ్మల్ని మీరే ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది అన్నమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం దీనికి సంబంధించి. ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టేడియో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:47. మనం మాట్లాడుకుంటున్నాం కృష్ణా తీరంలో నో బై ఛాలెంజ్ గురించి. సో బోర్ కొట్టిందా, షాపింగ్ వెళ్ళాం, ప్రైస్ వచ్చిందా, వచ్చిందా, ఫుడ్ ఆర్డర్ చేసేద్దాం, పుట్టినరోజా, ఫుడ్ ఆర్డర్ చేద్దాం, మన గిఫ్ట్ మనమే ఇచ్చుకుందాం, జీతం వచ్చిందా, ఇన్ని రోజులు కష్టపడ్డా కదా ఏదైనా కొనాలి, జీతం రాలేదా పర్లేదు తర్వాత చూసుకుందాం అంటూ అదే షాపింగ్ అన్నమాట. కారణం ఏదైనా సరే పరిష్కారం మాత్రం కారులోనే అన్నట్లుగా మారిపోయింది. అంటే కారులోనే, ఐ మీన్ షాపింగ్ కన్నా. కొన్నిసార్లు అవసరం కంటే కూడా కొత్తది కొన్న ఆ క్షణంలో వచ్చే చిన్న ఆనందమే కావాలి మనకి, అవునా? కొత్త డ్రెస్ తెరిచినప్పుడు వచ్చే ఉత్సాహం, పార్సిల్ చేతికి అందినప్పుడు కలిగే ఒక ఎగ్జైట్మెంట్, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. సో ఫస్ట్ డే అంటే మన కాన్ఫిడెన్స్ చూస్తే షాపింగ్ మాల్ మొత్తం మన కోసం మూతపడాల్సిందే అని అనిపిస్తుంది. ఈ నెల ఏమి కొన్ను ఒక్క రూపాయి కూడా అని శపథం చేస్తాం. మూడో రోజుకే ఒక డ్రెస్ కనిపిస్తుంది, ఇది చాలా అవసరం అన్నట్లుగా ఇక 5వ రోజు ఆఫర్ ఆశ చూపిస్తుంది. సరే ఇది ఒక్కటే అన్నారు, ఇక 8వ రోజు మరో పార్సిల్ ఆన్లైన్ ఆర్డర్ అంటూ ఇంటి గుమ్మం దగ్గరకు వస్తుంది. ఇదెవరు ఆర్డర్ చేశారు అని అడిగితే అది నేను కాదు, నా పాత నిర్ణయం అని చెప్పి మన మనసును మనమే సర్ది చెప్పుకుంటాం అన్నమాట. ఆ పశ్చాత్తాపంతో వెంటనే షాపింగ్ యాప్ డిలీట్ చేసినా సరే 5 మినిట్స్లో మళ్ళీ డౌన్లోడ్ చేసి అప్పటికే నో బై కాస్త డెఫినెట్గా దారి తప్పేసే ఉంటుంది. సో అలా చేయమాకండి ఇప్పుడు, అంటే అలా చేయొద్దు, చెప్పాను కదా ఒక రూల్ పెట్టుకుంటే దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నో బై ఛాలెంజ్ మొదలు పెట్టగానే మన వాలెట్ నవ్వుతున్నట్టు అనిపిస్తుంది, కానీ మనసు మాత్రం కొంచెం మొహం చాటేస్తుంది చెప్పాలంటే. కొంతమంది అసలు ఏమీ కొనని చెప్పి అత్యవసరమైన వాటిలో కూడా ఆదా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఇందాక చెప్పాను కదా, ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, ఆరోగ్యం పైన కూడా ఖర్చు చేయకుండా ఉంటే ఏం యూజ్ ఏం చెప్పండి. ఆ డబ్బంతా నిజంగా చెప్పాలంటే ఏ హాస్పిటల్కో కట్టాల్సి వస్తుంది ఫైనల్గా. కాబట్టి ఏవైతే మనకి నీడ్ నెససరీ అనిపిస్తాయో అవి డెఫినెట్గా మన డైలీ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీర్చుకోవడానికి డెఫినెట్గా మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. సో నో బై ఛాలెంజ్ చెప్పేది ఏంటంటే మనకు అవసరం లేనివి, లైక్ ఇప్పుడు చాలా చాలా ఇప్పుడు నాకు సపోజ్ నాకు గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం, కొంతమందికి మేకప్ ఎక్విప్మెంట్ అంటే ఇష్టం, ఇంకొంతమందికి ఇంకోటి ఇష్టం. అలా వాళ్ళు ఏంటంటే ఫ్యాషన్, ఐ మీన్ కాస్ట్యూమ్స్, డ్రెస్సెస్ అంటే ఇష్టం, అలా ఏదో ఒకటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది.

కదా, వాటిని మనం బ్రౌజ్ చేస్తూ ఉంటాం, వాటిని కార్ట్లో యాడ్ చేసుకుంటాం, 100 రూపాయలే కదా, 150 రూపాయలే కదా, లేకపోతే 250 రూపాయలే కదా, ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. బట్ ఆ 100, 150, 250 కాస్త ఎన్నిసార్లు ఆర్డర్ పెడుతున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఈరోజు ఒక 100 రూపీస్ పెడతాం, ఓ 2 డేస్ ఆగి

ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, చాలా ఉంటాయి. అంటే చాలా మాట్లాడుకోవచ్చు. సపోజ్ ఇంట్లో అవి చేసే కబ్జాను కూడా ఆపేయచ్చు అనమాట. అంటే ఒక కొత్త బాక్స్ కానీ, కొత్త బాటిల్, కొత్త డ్రెస్, కొత్త ఇలాంటివన్నీ కూడా ఇంట్లోకి వస్తువులు వరుస కట్టకపోతే మన అల్మారా కూడా మనల్ని చూసి ధన్యవాదాలు బాబు అని అంటుంది. దానికి తోడు మనకి టైం కూడా మిగులుతుంది. ఏది కొనాలి, ఏది బాగుంటుంది, ఏ బ్రాండ్, ఏ రంగు, ఎక్కడ చౌక, ఎక్కడ ఎలాంటి రివ్యూస్ ఉన్నాయి, అసలు ఎలా ఉన్నాయి రివ్యూస్ అని చెప్పి గంటల తరబడి మనం స్క్రోల్ చేయాల్సిన పని కూడా మ్యాక్సిమం తగ్గుతుంది. ఒక్కసారి ఆ వస్తువు కొనిన తర్వాత దానికోసం ప్లేస్ చూడాలి, దాన్ని సర్దాలి, శుభ్రం చేయాలి, పాడైతే మళ్ళీ రిపేర్ చేయించాలి. ఇలా ఒక చిన్న కొనుగోలు అనేది పెద్ద పెద్ద పనినే మనకి అప్పజెప్తుందన్నమాట. సో మనం అలా కొనకపోతే ఈ ఛాలెంజ్ అనేది మనకి చాలా లాభం చూపిస్తుంది. కొత్తది కొనకుండా ఉండడమే ఈ ఛాలెంజ్ విజయం కాదు, మన డబ్బు, మన కోరికలు, మన నిర్ణయాల మీద పట్టు తెచ్చుకోవడమే అసలైన గెలుపుగా చెప్పుకోవచ్చు. అదనమాట సంగతి ఈ నో బై ఛాలెంజ్ గురించి. అండ్ 6:51 దాటి 42 సెకండ్లు స్టూడియోలో టైం. ఇది ఈరోజు నో బై ఛాలెంజ్ గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అర్థమైంది కదా, లాస్ట్ టైం కొన్ని విషయాలు చెప్పాను అండ్ ఈరోజు కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. సో కొంచెం కష్టమే మనం షాపింగ్ చేయకుండా ఆగాలి అని. అంటే చాలామంది విండో షాపింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో అంటే టెంప్ట్ అయ్యి ఈరోజు విండో షాపింగ్ చేస్తారు, రేపు చేస్తారు, ఇంకో 3 డేస్ అయిన తర్వాత చేయగలరా, అబ్బా కొందాంలే ఎన్ని రోజులను చూస్తూ ఊరుకుంటాం, ఒక్కటైనా కొందామని చెప్పి ఫిక్స్ అవుతారనమాట. కాబట్టి మనకు అవసరమైంది ఏదో అదే మనం ఇందాక చెప్పాను కదా 30 డేస్ ఛాలెంజ్లో. ఫస్ట్ మనం వన్ మంత్ పాటించిన తర్వాత దాని తర్వాత మనం ఏదైతే కార్ట్లో ఐటమ్స్ యాడ్ చేసుకున్నామో ఇది మంత్లో కొనలేదు కాబట్టి నాకు అసలు నిజంగా అవసరం పడిందా అని చెప్పి ఒకసారి ఆలోచించుకొని మనం అవన్నీ ఎస్టిమేట్ చేసుకుంటే డెఫినెట్గా మనం ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయగలం, సక్సెస్ కూడా అయినట్టే. అది సంగతి. అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్తో బై బై చెప్పేస్తున్నాను కృష్ణ తీరంకి మాత్రమే. ఎగ్జాక్ట్గా 7:00 న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. వింటూ స్టెరియో, నేను మీ క్రిష్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. 1980 ఒలింపిక్స్ లో హాకీలో స్వర్ణ పథకం గెలుచుకున్న జట్టులో సభ్యుడైన పంజాబ్కు చెందిన రాజేంద్ర సింగ్ గురించి మన్ కీ

బాత్లో ప్రధానమంత్రి ప్రస్తావించారు. అద్భుతమైన శిక్షణ సదుపాయాలేని గ్రామాల్లోని పిల్లలను గుర్తించడంపై హాకీ కోచ్ ప్రత్యేక దృష్టి సారించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం గురించి ప్రస్తావిస్తూ ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఉసిరి ఇప్పుడు కొత్త అవకాశాలకు వేదికగా మారుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతాప్గఢ్లో సుమారు 100 ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తుండగా ఇందులో స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు రేపటి నుండి 3 రోజుల పాటు బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. దీంతో బ్యాంకుల సేవలకు అంతరాయం కలగనుంది. అయితే ఆన్లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. పర్యాటక రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత పెంచే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం 2026 కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. గోదావరి పర్యాటక అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సాస్కి 2024-25 పథకం ద్వారా 94.45 లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేసిందని రాష్ట పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛతాన్ 2026 నిర్వహించనున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. విజయవాడ ఉత్సవ్కు ప్రారంభ వేడుకనులవనున్న స్వచ్ఛతాన్ రాష్టంలో స్వచ్ఛత పచ్చదనంపై ప్రభావవంతమైన సందేశాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కాల్ సెంటర్ నెంబర్ 1100కు ప్రజలు ఎవరైనా సరే కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ స్థితి తెలుసుకోవచ్చునని, అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చునని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. అక్టోబర్ 1వ తేదీన బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శారీరక వైకల్యం చదువుకు అడ్డంకి కాకూడదని, బదిరులకు సమాన హక్కులు అవకాశాలు కల్పించడం, సాంకేతిక భాషా ప్రాముఖ్యతపై అవగాహన పెంచడమే అంతర్జాతీయ సాంకేతిక భాషా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఈరోజు భీమవరంలో జరిగిన సభలో పేర్కొన్నారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు. Thank you.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: గాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధానమంత్రి

0: నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ రాష్ట్రం సబర్మతిలో ఈరోజు దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మన్ కీ బాత్ 138వ సంచికలు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన్నె 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ్ జరూర్ నికాలే.
0: స్వచ్ఛ భారత్ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రాబోతున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: కుచి దినో బాద్ 2 అక్టోబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే. స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హాల్ కే దినో మే మైనే కహీ మధ్యప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కి సఫాయి కా కామ్ కర్ రహే హై. ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురానీ బావడియో ఔర్ కువో కి సఫాయి కర్ రహే హై.
0: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: ఇస్ పహల్ కే జరియే సస్తే ఔర్ పౌష్టిక్ స్థానీయ ఖాన్పాన్ కో బఢావా దియా జా రహా హై. మహారాష్ట్ర భీ ఇస్ దిశా మే సరాహనీయ ప్రయాస్ కర్ రహా హై. మిజోరం మే భీ ఇస్ సాల్ లోగో నే సాథ్ మిల్కర్ పోషణ వాటికాఓ కీ దేఖభాల్ కే లియే ఏక్ అభియాన్ షురూ కియా హై.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. కేరళ రాష్ట్రం కొల్లంలోని అమృతపురిలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జయంతి వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా అమృతానందమయ్యి జీవితం మానవాళికి ప్రేమ, సేవల సందేశమని కొనియాడారు. ఆహారం, నివాసం లేకపోవడం వంటి దారిద్ర్యాల్ని నిర్మూలించడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద సహాయక చర్యల కోసం మాతా అమృతానందమయ్యి మఠం అందించిన 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి విడి సతీశంతో కలిసి ఉపరాష్టపతి భారతదేశంలోని నేపాల్ రాయబారి సురేంద్ర థాపాకు అందజేశారు. జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రజాసేవ నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సేవ ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తోంది. నమో భారత్ వేగవంతమైన ప్రయాణ సౌకర్యం రవాణాలో కొత్త శకాన్ని నెలకొల్పింది. ఇది భారతదేశపు మొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఢిల్లీ మీరట్ ప్రయాణ సమయాన్ని గంటకంటే తక్కువకు తగ్గించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: నమో భారత్ ట్రైన్ మే ఆధునికత భీ హై, గతి భీ హై, అద్భుత స్పీడ్ భీ హై. యే నమో భారత్ ట్రైన్ నయే భారత్ కే నయే సఫర్ ఔర్ నయే సంకల్పం కో పరిభాషిత్ కర్ రహీ హై.
0: దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే రైళ్లు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని సబర్మతిలో ప్రారంభించారు. సుమారు 1500 కోట్ల విలువైన పలు ప్రధాన రైల్వే అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే సాధించిన పురోగతిని ప్రస్తావించారు.
3: విద్యుతీకరణ 2010-11 మే 75 కిలోమీటర్ హోతా ఔర్ 23-24 మే 7188 కిలోమీటర్ విద్యుతీకరణ 75 సే 7000 కిలోమీటర్ కి ఛలాంగ్ 99.6% రైల్వే కా విద్యుతీకరణ హో గయా హై. 0.3% జో బాకీ హై వో భీ హమ్ పూరా కర్ లెంగే.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.

0: దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జి ఇంధనంతో నడిచే జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని, ప్రపంచ స్థిరత్వాన్ని శాంతిని కాంక్షిస్తుందని, అది దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పణంగా పెట్టి కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకోవడం లేదని, అయితే భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు తనను తాను సంరక్షించుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశంపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశంతోనూ చర్చలకు తావులేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతకు జాతీయ ఐక్యతే కీలకమని స్పష్టం చేశారు. దేశ భద్రత కేవలం త్రివిధ దళాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. మతం, కులం, భాష, ప్రాంతం వంటి విభేదాలకు తావు లేకుండా పౌరులంతా జాతీయ ప్రయోజనాలకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
1: భారత్ శాంతి చాహతా హై, లేకిన్ భారత్ అప్నీ సురక్షా కే సాత్ కిసీ భీ సూరత్ మే సమ్జౌతా నహీ కరేగా. భారత్ డైలాగ్ మే విశ్వాస్ రఖతా హై, లేకిన్ యది కోయి దేశ్ భారత్ కే ఖిలాఫ్ ఆతంకవాద్ కో హవా దేగా తో డైలాగ్ కీ గుంజాయిష్ వహీ ఖత్మ హో జాతీ హై. జో దేశ్ టెర్రరిజం కో అప్నీ నీతి కా సాధన బనాతే హై, ఆతంకియో కో పనాహ్ ఔర్ సమర్థన్ దేతే హై, ఉన్హే కడా సందేశ్ దేనా హోగా కీ ఆతంకవాద్ కిసీ కే లియే స్ట్రాటజిక్ అసెట్ కిసీ భీ సూరత్ మే నహీ హో సక్తా.
0: భారత పునరుజ్జీవన పితామహుడు, ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. మూఢనమ్మకాలు, దురాచారాల సంకెళ్లలో చిక్కుకున్న కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ మార్పు కోసం ఒక నూతన శకాన్ని ప్రారంభించారని మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. మహారాష్టలో సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అందించడానికి వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయాలని మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఈరోజు ముంబైలో జరిగిన బాంబూ ఎకాడమీ అండ్ సస్టైనబిలిటీ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, త్రిపురలో విజయవంతమైన వెదురు నమూనాలను మహారాష్టలో కూడా అమలు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జమ్మూకాశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో రాగల 2 నుండి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు అధిక అలలు, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉన్నందున కేరళలోని అన్ని తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కేరళ రాష్ట వ్యాప్తంగా చేపల వేటపై రేపటి వరకు పూర్తిగా నిషేధాన్ని విధించారు. రాబోయే కాలంలో నానో మెడిసిన్ ఆధారిత వైద్య విధానం వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ముందుండి నడిపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ నానో మెడిసిన్ 2026 ప్రారంభోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, నానో మెడిసిన్ రంగానికి సంబంధించి బయోటెక్నాలజీ విభాగం 174 కోట్ల ఆర్థిక సాయంతో 210 పరిశోధన అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ల లక్ష్యంతో వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఓపెనర్ గ్రీవ్స్ సెంచరీ చేయగా అమిత్ జంగు 58 పరుగులతో రాణించారు. భారత బౌలర్స్లో కులదీప్ 4 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత వన్డే జట్టులో ఆడుతున్నారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు స్క్వాష్ విభాగంలో భారత్కు 2 రజత పతకాలు లభించాయి. పురుషుల సింగిల్స్ స్క్వాష్ ఫైనల్లో అభయ్ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మలేషియాకు చెందిన ఈయున్ యోంగ్ చేతిలో అభయ్ ఓటమి పాలయ్యారు. అయితే మలేషియా క్రీడాకారిణి శివశంకరి సుబ్రహ్మణ్యం చేతిలోనూ అనహత్ ఓడిపోయారు. మరోవైపు మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో భారత్కు చెందిన హరిత భద్ర కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: भोर की चौखट

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:17:20 అండ్ మనం ఎంటర్ అయిపోదాం మనసును మనసే ప్రోగ్రామ్కి. మన ఫేవరెట్ ప్రోగ్రామ్. నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 08662438141 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. శుభ సాయంత్రం మిత్రమా. హాయ్ క్రిష్జీ. ఆహా, ఏమి మా అదృష్టం, మీరు త్వరలో వస్తానన్నారు కదా, మీరు ఈరోజు ఈ టైంలో వస్తారని మా సిక్స్త్ సెన్స్ చెప్పేసింది. ఎనీహౌ ఎలా ఓకే, వీ ఆల్ ఆర్ హ్యాపీ క్రిష్జీ. మేము మహారాష్ట్రలో ఫారెస్ట్ ఏరియాలో 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం, ఈరోజు ట్రిప్ అంతా ఎంజాయ్ చేసామని చెప్పి చాలా పెద్ద మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చదివాను నేను మొత్తం అంత మెసేజ్ అంతా కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ అండ్ వేదాంతం, జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కృష్ణ తీరంలో ఎన్నో మంచి టిప్స్ చెప్పారు, ముందు ప్రోగ్రామ్ కంటిన్యూ చేశారు. ఓకే, నిజమే, ఏదైనా అత్యవసరం లేని వస్తువు కొనేటప్పుడు కానీ పనిచేసేటప్పుడు కానీ చిన్న ఆలోచన అవసరం. ఇంటిని సర్దుకోవడంలో కూడా ఎన్నో మంచి విషయాలు విన్నాం. మా ఇంట్లో మాత్రం ఆర్డర్ పెట్టే ఫుడ్ కన్నా ప్రిపేర్ చేసిన ఫుడ్ ఇష్టపడతారు, తృప్తిగా తింటారు కూడా. అదేంటి సంగతి అని అంటూ జానకిజీ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. ఎనీవే మన మనసును మనసే ప్రోగ్రామ్ తెలుసు కదా, నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 08662438141 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. గెట్ రెడీ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. సో మనసుకు నచ్చని వ్యక్తితో కూడా మంచిగా ఉండగలమా, ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ 08662438141 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. జాగ్రత్తగా వినండి, మనసుకు నచ్చని వ్యక్తితో కూడా మంచిగా ఉండగలమా, అది పాజిబులేనా లేదా ఉండలేమా? సో చెప్పండి 08662438141 ఈ నెంబర్ పైన వాట్సాప్ చేస్తూ. ఈ లవ్లీ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ రాహు నుండి ప్లే చేశాను సిత్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది శ్రవణ్ భరద్వాజ్. మనము నా మనసును మనసులో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే మనసుకు నచ్చని వ్యక్తితో కూడా మంచిగా ఉండగలవా అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా కష్టం ఇది ఆన్సర్ చేయడం. చూద్దాం మరి ఎవరు ఎంతమంది వాళ్ళ వాళ్ళ ఆన్సర్స్ పంపించారు. కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం ఉండలేము ఎందుకంటే మనసు ఒప్పుకోదు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనిదిన్, స్నేహబాణి జనిదిన్ సూపర్, అండ్ అలాగే నార్కెట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్నా వెంకటేశం హేమలత కష్టం అని అంటూ, అలాగే హంపపురం గ్రామం నుంచి పంపించారు చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య వీళ్ళందరూ అవును అని అంటూ. సో ఉండగలమా అంటే అవునా కాదా అవును అని పంపించారు. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పల్ రాజు గారు, హాయ్ కిషోర్ గారు ఎలా ఉన్నారు, మనసుకు నచ్చని వ్యక్తితో మంచిగా ఉండడం కష్టం సార్, అలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది అని నా అభిప్రాయం అని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ హాయ్ సార్, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఈ టైం కోసం వెయిటింగ్ సార్ బికాస్ మీతో మాట్లాడొచ్చుగా, మనసును మనసేలో థ్యాంక్ యూ సార్ అని అంటూ. అమూల్య, మనసుకు నచ్చిన వాళ్లతో ఉండడం కష్టంగా ఉంటుంది ఏమో, ఉండలేము అని నా ఒపీనియన్ అంతే అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, నచ్చకపోయినా వారితో మర్యాదగా గౌరవంగా ఉండాలి, అది మన సంస్కారం అని అంటూ పంపించారు. ఓకే సూపర్. అలాగే ఉండలేము క్రిష్ గారు అని అంటూ భాస్కర్, మీనాక్షి, గందివేట్ విలేజ్ నుంచి పంపించారు కామారెడ్డి జిల్లా నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ సార్ గుడ్ ఈవినింగ్, ఎస్ మనసును అదుపులో పెట్టుకుంటే అని అంటూ పంపించారు. అదుపులో పెట్టుకుంటే ఉండలేమా, ఉండగలమా. బి ఆదర్శ్ హిందూపూర్ నుంచి పంపించారు, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పంపించారు. అలాగే మనసుకి నచ్చని వ్యక్తితో ఉండలేము కృషి, ఎందుకంటే నచ్చకపోవడం అంటే వాళ్ళు ఎలాంటి వారో మనకు తెలిసిన తర్వాత ఎలా ఉండగలం కృషి అని అంటూ. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ సూపర్, ఇట్స్ ఎగ్జాక్ట్లీ. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కృషి ఆన్సర్, మన మనసుకు నచ్చిన వ్యక్తి ఎవరైనా సరే విరోధంగా ఉండకుండా మానసిక ప్రశాంతత కోసం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండడమే బెటర్ అంట. అండ్ అలాగే హాయ్ కిషోర్ గారు, హౌ ఆర్ యూ అని అంటూ, ఉండలేమండి అని అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలపురం నుంచి పంపించారు. నా ఒపీనియన్ అయితే అసలు ఉండలేమప్పా, మనసుకు నచ్చని వ్యక్తితో మంచిగా, ఐ మీన్ మంచిగా అంటే మంచిగా ఉండడం.

మంచిదే, బట్ మాట్లాడాలంటే కష్టం. మన మనసుకు నచ్చిన వ్యక్తి అని అంటేనే ఏంటి, వాళ్ళకి మనకి ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వట్లేదు వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఏదో కొంచెం మనకి ఆడ్గా అనిపించవచ్చు, మనం వాళ్ళకి నచ్చకపోవచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఆక్వర్డ్గా బిహేవ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా రీజన్స్ అవుతాయి. అందుకనే వాళ్ళు మనకు నచ్చరు. ఇన్ కేస్ వాళ్ళతో మంచిగా ఉండాలి అని అంటే మంచిగా ఉండడం మంచిదే, బట్ మాట్లాడాలంటే నాకైతే కష్టం అనమాట. అండ్ వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రమణ్యం గారు దేవంగా చాలా చాలా కష్టమని అంటూ పంపించారు. అండ్ చిరంజీవి నాగభూషణ వగ్గసివయ్య ఉండలేమంటూ పంపించారు. అండ్ గుడ్ ఈవినింగ్ సార్, ఉండాలి అదే కదా సార్ లైఫ్ అంటే అని అంటూ మురళీకృష్ణ మైసూర్ నుంచి పంపించారు. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా సార్ బాగున్నారా అంటూ పంపించారు. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ అమూల్య, మరి మీరు చెప్పండి మీ ఒపీనియన్ అని అంటూ పంపించారు. సో ఆల్రెడీ నేను షేర్ చేశాను నా ఒపీనియన్ని. సో 7:26:15 స్టూడియోలో టైం మనమున్నాం. మనసును మనసేలో ఫస్ట్ క్వశ్చన్, మనసుకు నచ్చని వ్యక్తితో కూడా మంచిగా ఉండగలమా అని చెప్పి క్వశ్చన్ అడిగాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మీరు మీ లైఫ్లో ఒక ఫ్రెండ్ని తిరిగి జీవితంలోకి తీసుకురావడానికి అవకాశం వస్తే ఎవరిని, ఏ ఫ్రెండ్ని తీసుకుంటారు? సో 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. నా క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. మీరు మీ లైఫ్లో ఒక ఫ్రెండ్ని, మీ ఫ్రెండ్ని, మీ స్నేహితుడిని తిరిగి జీవితంలోకి తీసుకురావడానికి అవకాశం వస్తే ఎవరిని తీసుకుంటారు? అంటే మీ లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, అందులో కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడకపోతూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోయి ఉండొచ్చు. సో ఈ పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి కదా. అందుకని అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళల్లో ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుకుంటూ ఉంటున్న ఫ్రెండ్స్లో ఎవరినైనా ఒక అవకాశం వచ్చి ఒక ఫ్రెండ్ని తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి తెచ్చుకోవాలంటే ఎవరిని తెచ్చుకుంటారు? 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. నా మనసుకు నచ్చని మనిషితో నేను మాట్లాడను కాదు కాదు కాదు కదా, వాళ్ళ ముఖం కూడా చూడను అని అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు. సో ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ షేర్ చేసుకుంటూ ఉండండి. 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియో ఉంటుంది.

పృథ్వీ చంద్రబాబు అనే బ్యూటిఫుల్ సాంగ్ ఉన్నా ఫ్రమ్ ద మూవీ. నేను శైలజ నుంచి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ని కంపోజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది రామజోగయ్య శాస్త్రి. మనము నా మనసును మనసేలో నేను మనసుకు నచ్చిన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను. సెకండ్ క్వశ్చన్ అడిగాను, మీకు అంటే మీ లైఫ్లో ఒక ఫ్రెండ్ని తిరిగి జీవితంలోకి తీసుకురావడానికి ఛాన్స్ వస్తే ఎవరిని తీసుకుంటారు అని చెప్పి ఆన్సర్ అవసరానికి వాడుకుని తర్వాత పక్కన పెడతారే వారితో అస్సలు ఉండలేము అన్నట్టు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ పంపించారు వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి. అలాగే మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా, మా ఫ్రెండ్ సంజీవ్ అని తీసుకొస్తారంట. అండ్ అలాగే మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, ఎందరో మంచి మిత్రులు, అందరో కొందరు అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రులు కూడా ఉంటారు, కానీ ఒకరిని తెచ్చుకుంటే మిగతా వారు ఫీల్ అవుతారు కాబట్టి ఎవరిని తెచ్చుకోరంట. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మా అమ్మ జరిగింది, స్నేహబాణి జరిగింది. మీకు నా క్వశ్చన్ అర్థం అవ్వలేదు అనుకుంటా. అండ్ నా స్నేహితుడు శశికుమార్ ప్రాణ స్నేహితుడు హంపాపురం నుంచి పంపించారు, చిరంజీవి నాగభూషణం వీళ్ళందరూ, వెరీ నైస్. అలాగే మీ ప్రశ్నకు సమాధానం కష్టం అండి, నాకైతే అందరూ మంచివారే ఉన్నారు, నచ్చిన వ్యక్తి అంటూ ఎవరు లేరు, నా దగ్గర సమాధానం లేదండి, థ్యాంక్ యూ క్రిష్ గారు అని అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలపురం నుంచి పంపించారు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్గా ఇది. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, నా లైఫ్లోకి మళ్ళీ నా ఫ్రెండ్ని తీసుకురావాలి అని అనుకుంటే శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, అతనికి నాకు మనస్పర్ధలు వచ్చాయి, మళ్ళీ అవకాశం వస్తే అతను నా లైఫ్లోకి ఫ్రెండ్గా తీసుకోవాలని అనుకుంటున్నాను అంటూ పంపించారు, వెరీ నైస్. అండ్ అలాగే రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, నాకు అలాంటి సందర్భం లేదు, నా స్కూల్ లైఫ్ నుంచి ఇప్పటిదాకా అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ నాతో మంచిగా ఉంటారు అని అంటూ పంపించారు, వెరీ నైస్. అండ్ మీ రెండవ ప్రశ్నకు జవాబు, పూర్ణిమను తెచ్చుకుంటాను అని అంటూ కృషి, ఎందుకంటే మేము హాస్టల్ చదువుకునేటప్పుడు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళమో, ఇప్పుడు కొంచెం ఎవరి దైనందిన జీవితంలో వాళ్ళు బిజీ అయిపోయాం. ఒక్కోసారి అనిపిస్తుంది పూరితో హాస్టల్ డేస్ ఎంతో బాగుండేవి అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కాడ్ హని. సో పూరి, ఐ మీన్ పూర్ణిమ, మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎం నరేష్ అండ్ రోజా సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ సార్ అని అంటూ మూసాపేట నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, సెకండ్ ఆన్సర్ సపోజ్ ఎదురింటి పక్కింటి వాళ్ళు ఉదాహరణకు స్నేహితులు అవని ఎవరైనా ఎదురుపడితే మాట్లాడతా సార్, ఒకప్పుడు క్లోజ్గా ఉండి మధ్యలో ఎదురుపడితే మంచి పలకరింపుతో మాట్లాడతా అంటూ పంపించారు. సో అదనమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ షేర్ చేసుకుంటున్నందుకు. అండ్ 7:33 దాటి 35 సెకండ్లు స్టూడియోలో టైం. మీరు మీ ఫ్రెండ్ని ఎవరినైనా మీ లైఫ్లోకి తిరిగి తెచ్చుకోవాలి అంటే ఎవరిని తెచ్చుకుంటారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. సో నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ, థర్డ్ క్వశ్చన్. మీ లైఫ్లో అంటే మీ బాల్యంలో మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? 0862-438-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మీ లైఫ్లో అంటే మీ బాల్యంలో మీ స్కూల్ డేస్లో మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు కదా, వాళ్ళెవరో గుర్తు తెచ్చుకొని 0862-438-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇన్ కేస్ పేరు గుర్తు లేకపోతే మాత్రం అట్లీస్ట్ ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తారో ఆ సబ్జెక్ట్ టీచర్ అని చెప్పండి, గుర్తు చేసుకోండి. 0862-438-14 ఈ నెంబర్ పైన వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:38:10. మనమున్న మనసును మనసే. సో మనసును మనసేలో మనసుకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాను. థర్డ్ క్వశ్చన్ అడిగాను, మీరు అంటే మీ లైఫ్లో మీ ఇష్టమైన టీచర్, మీ బాల్యంలో మీకు ఇష్టమైన టీచర్ ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఆన్సర్స్ చేస్తూ ఉన్నారు, చూద్దాం. కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లక్ష్మీనారాయణ సార్, వారు ఇప్పుడు లేరు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మా అమ్మ జనిదిని, స్నేహభావన జనిదిని పంపించారు. ఐఎమ్ సో సారీ, కానీ గుర్తు చేసుకున్నారు, గుర్తుంచుకున్నారు, చూడండి, సూపర్. అండ్ సామాజిక శాస్త్రం వాహిదా బేగం మేడం అంట, హంపాపురం నుంచి పంపించారు. చిరంజీవి, నాగభూషణ, వగసే, వయ్య వీళ్ళందరూ సూపర్. అలాగే మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేషన్ రోజా, మా సైన్స్ టీచర్ సంగీత అంటూ పంపించారు, వెరీ నైస్. అండ్ నాకు ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో కాసిం సార్ బెస్ట్ టీచర్, హై స్కూల్లో సత్యనారాయణ సోషల్ మాస్టర్, కాలేజ్ లైఫ్లో దేవి మేడం అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు. మొత్తానికి అన్ని ఏజెస్ని కవర్ చేశారనమాట. అండ్ నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అమృతారెడ్డి సార్ మాకు తెలుగు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, చాలా ఇష్టం అని అంటూ పంపించారు, వెరీ నైస్. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, నా బాల్యంలో 5వ తరగతిలో మా తెలుగు టీచర్ కుసుమ గారు నా ఫేవరెట్ టీచర్ అని అంటూ పంపించారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, నాకు మా సైన్స్ మేడం సుభద్ర గారు, ఇప్పటికీ మేము ఆమెతో టచ్లో ఉంటాము అని అంటూ, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఫేవరెట్, ఇప్పటి వరకు అలా ఎవరు లేరు తీసుకురావడానికి, అందరూ ఫ్రెండ్స్గానే ఉన్నాము అంటూ మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ అంటే ముగ్గురు ఉన్నారు సార్, రామకృష్ణ సార్ మ్యాథ్స్, నాగవిష్ణు సార్ ఇంగ్లీష్, శ్యామ్ సార్ మ్యాథ్స్. మా స్కూల్ పేరు రాఘవ, ఎడిట్ కూడా చేశారు ఈలోపు. మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి పంపించారనమాట. అండ్ నెక్స్ట్ వెరీ నైస్. అండ్ హలో ఆర్జే గారు, దిస్ ఈజ్ శృతి. నేను నా లైఫ్లో నా బెస్టీని ఒకప్పుడు ఎలా ఉండేవాడో క్లోజ్గా సేమ్ అలానే తిరిగి కోరుకుంటున్నా, వెరీ బ్యాడ్లీ మిస్సింగ్ హిమ్ అంటూ పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ శృతి, మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మళ్ళీ మీకు మీ ఫ్రెండ్ మీ లైఫ్లోకి తిరిగి అలాగే రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ మెసేజింగ్ మీ. అండ్ నాకు తెలుగు మాస్టర్ సత్యం సార్, ఐ మీన్ సత్తయ్య సార్, తెలుగు పదాలు కరెక్ట్గా రాయకుంటే ఒక మొట్టికాయ వేసేవారు, చాలా మంచి వ్యక్తి నా బాల్యంలో. కొన్ని రోజుల క్రితం మా మాస్టర్ కలిశారు, పలకరించాను. అయితే మేము ఉన్న ఏరియాలోని 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటారని వారి పరిచయం ద్వారా తెలుసుకొని ఆనంద

0: ఆనందపడ్డాను అన్నట్టు. డి బాలాజీ గారు, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, థర్డ్ ఆన్సర్ వావ్ వండర్ఫుల్ క్వశ్చన్ వేశారు. స్కూల్ స్టడీలో మ్యాథ్స్ టీచర్, కాలేజ్ టైంలో కామర్స్ మేడం, ఎందుకంటే థియరీ అకౌంటెన్సీ బాగా చెప్పేవారు, ఎప్పటికీ మర్చిపోలేని విషయం సార్ అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అమూల్య, లక్ష్మీ టీచర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ సో అంటూ పంపించారు, వెరీ నైస్. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి, ఆంధ్రప్రదేశ్లో అన్ని రేడియో స్టేషన్స్లో నెంబర్ వన్ ఆర్జీ ఎం నరేష్ అండ్ రోజా, థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి. సో నెక్స్ట్ మీ మూడవ ప్రశ్నకు జవాబు, క్రిష్జీ మా మ్యాథ్స్ సార్ శర్మ గారు మ్యాథ్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఆయన చెప్పగానే వెంటనే చేసేదాన్ని, మిగిలిన పిల్లలకు సమ్స్ ఇచ్చే లోపల నేను చేసేసేదాన్ని, ఆయన ఎప్పుడు మెచ్చుకునేవారు క్రిషి, తలుచుకుంటే చాలా హ్యాపీగా ఉంది అని అంటూ పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ. సో మీరు అలా తలుచుకొని హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్పి నేను క్వశ్చన్స్ అడుగుతాను అనమాట, ఇలాంటి క్వశ్చన్స్. అండ్ మాకు ఆరో తరగతిలో సరస్వతి మేడం అని మంచి టీచర్, మంచి వ్యక్తిత్వం, మంచిగా పాటలు ఓకే పాటలు చెప్తారా, ఓకే ఆడమగా తేడా లేకుండా అందరినీ సమాన దృష్టితో చూస్తారు, అందుకే సరస్వతి మేడం అంటే నాకు చాలా ఇష్టం, ఎక్కడున్నా కామా ఓకే ఆమె క్షేమంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని అంటూ, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి, ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ కోనార్క్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హలో క్రిష్ గారు, మీ క్వశ్చన్ విన్నాం, ఫిఫ్త్ క్లాస్ తెలుగు టీచర్ నేమ్ రాణి అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు, వెరీ నైస్. అండ్ మహంగాళి రాజేశ్వరి గారి పొదిలి నుంచి పంపించారు, వసుంధర మ్యామ్ ఇష్టం అంట, ఫేవరెట్ టీచర్ అంట. సో 7:41 దాటి 55 సెకండ్లు స్టూడియోలో టైం, మనమున్న మనసున్న మనసేలో నేను అడిగిన థర్డ్ క్వశ్చన్, మీ బాల్యంలో మీకు ఇష్టమైన టీచర్ ఎవరు సు అని క్వశ్చన్ అడిగాను. చాలామంది మీ మీ టీచర్స్ని గుర్తు తెచ్చుకుని హ్యాపీ ఫీల్ అయ్యారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎనీవే గెట్ రెడీ ఫర్ ద ఫోర్త్ క్వశ్చన్. మీరు తీసుకున్న ఒక డెసిషన్ తప్పని తర్వాత తెలిసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు మీ లైఫ్లో, అది తప్పని చెప్పి దాని తర్వాత ఏదైనా సందర్భంలో దాన్ని తెలుసుకున్నారా, అలాంటి సందర్భం ఏదైనా ఉందా? డెఫినెట్గా ఉండే ఉంటుంది. ఆ విషయాలన్నీ కూడా నాతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ విద్వాన్ దస్తగిరి, తెలుగు ఉపాధ్యాయులు ఇష్టం అంట, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగసివయ్య వీళ్ళందరూ పంపించారు. అలాగే అమూల్య, మరి మీకు సార్ అని అంటూ పంపించారు. సో నాకు ఫేవరెట్ టీచర్ అంటే అందరూ ఇష్టమే, బట్ సడన్గా గుర్తు రావట్లేదు అనమాట. అంటే అందరూ ఇష్టమే, అందరూ మనల్ని చితక బాధేసిన వాళ్ళే, అలా బాధారు కాబట్టి ఇప్పుడు మనకి చదువు అనేది వచ్చిందనమాట. ఎనీవే డెఫినెట్గా ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను, బట్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చేస్తూ ఉండండి. మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పి తర్వాత తెలిసిన సందర్భం ఏదైనా ఉందా? ఉంటే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్.
1: లైట్స్, కెమెరా, రోలింగ్, మ్యూజిక్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: దేవీశ్వర్ ప్రసాద్ కంపోజ్ చేసిన సూపర్ సాంగ్ నేను ఫ్రమ్ ద మూవీ మన్మథ బాణం నుంచి ప్లే చేశాను. మనము నా మనసును మనసులో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ కాదు, కాదు ఫోర్త్ క్వశ్చన్ అనమాట. అంటే మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పి తెలిసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా తర్వాత అని చెప్పి, ఒకసారి సిచ్యువేషన్ ఐ మీన్ ఒక సిచ్యువేషన్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది తప్పని చెప్పి తర్వాత ఎప్పుడైనా మీరు రియలైజ్ అయ్యారా? ఆన్సర్ సత్యం మాస్టర్ అని అంటూ పంపించారు సాతిపాటి రాము గారు గొల్లనపాడు గ్రామం నుంచి ప్రీవియస్ క్వశ్చన్కి. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అలాంటి సందర్భం ఉంది కానీ ప్రస్తుతం గుర్తుకు రావడం లేదు సార్ అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మో జనిద్దిని స్నేహభాని జనిద్దిని పంపించారు. అండ్ హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్ కిషోర్ బాబు గారు, బాగున్నారా? మరి మేము కూడా బాగున్నాం. మీరు ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తారు సార్, మరి చాలా సంతోషం. మేము ఇప్పుడే వచ్చాము, పార్టిసిపేట్ చేస్తాము అని అనుకుంటున్నాను అని అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి విజిలి వెంకటేష్ శ్యామల గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేషన్ రోజా సార్, మీ ప్రశ్న ద్వారా మా ఉపాధ్యాయులను గుర్తు తెచ్చుకున్నాం, చాలా సంతోషంగా ఉంది సార్ ఈ రోజు అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే నాకు తెలిసి ఎప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోలేదు, నేను తీసుకున్న డెసిషన్స్ అన్నీ నాకు అనుకూలంగానే ఉన్నాయి అని అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు. సూపర్ అబ్బా. అండ్ ఉంది సార్, నాకు అన్ని విధాల మంచి వ్యక్తిత్వంతో 10 మంది మంచివాడు సహోదరుడు అనిపించుకున్నా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని చెడు అలవాట్లకు లోనై 2001 నా సంసారం 0 అయిపోయింది. దీనివల్ల నేను ఇలా అయిపోయినని తెలుసుకుని పశ్చాత్తాపడి ఆ చెడు వ్యసనాలు వదిలిపెట్టి మళ్ళీ నా కొత్త జీవితాన్ని ప్రారంభించి ఇప్పటికీ చాలా సంతోషంగా ఆనందంగా అన్యోన్యంగా అన్ని విధాల 10 మందికి పెట్టగల స్థితిలో ఇప్పుడు ఉన్నాను సార్. ఎందుకంటే నా తప్పు నేను తెలుసుకుని సరైన మార్గంలో నడిచినందువలన ఇదంతా జరిగింది అని అంటూ పాలంపోలయ్య గారు సూపర్ మొత్తానికి రియలైజ్ అయ్యారన్నమాట అలాగా. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, నేను ఎవరి దగ్గరైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాను, అది చాలామందికి నచ్చదు, అందుకు నా నిర్ణయం మార్చుకుని నేను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ నేను తీసుకున్న నిర్ణయం మంచిది కాదు అని నన్ను నేను మార్చుకున్నాను అని అంటూ అబ్బా అమ్మయ్యా. సో టంగ్ ట్విస్టర్లా అనిపించింది నాకు. ఎనీవే, అండ్ అమూల్య చితకబాదారా, నిజానికి సేమ్ నాకు అన్నమాట, మా మ్యాథ్స్ టీచర్ కూడా నన్ను అంతే మ్యాథ్స్ సరిగ్గా రాదని చితకబాదారు అని అంటూ. సో కొట్టకుండా ఎలా ఉంటారు చెప్పండి చిన్నప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మా మ్యాథ్స్ టీచర్ అయితే, మా మ్యాథ్స్ సార్ అయితే శివా సార్ ఆయన పేరు. సో ఆయనైతే నా ఎగ్జామ్ రోజు, నా ఫైనల్ ఎగ్జామ్, 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ రోజు కూడా నన్ను సూపర్ కొట్టారనమాట. మామూలు కొట్టలేదు, ఎందుకంటే నేను వేరే ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతుంటే మార్నింగ్ 8:30 నా బాగా గుర్తు, బ్రేక్ ఇంకొక 1.5 గంటలో బ్రేక్ ఇస్తారు అని అనగా, ఆ రోజే మెయిన్ ఫైనల్ ఎగ్జామ్ కూడా, సో బ్రేక్ ఇస్తారు అని అనగా మార్నింగ్ 6:00 వెళ్ళి చదివేవాళ్ళం మేము. సో రివిజన్ చేస్తూ ఉంటే నేను ఏదో ఆడుకుంటున్నాను, సంథింగ్ ఏదో జరిగింది, సూపర్ కొట్టారు, మామూలు కొట్టలేదు. కొట్టి దాని తర్వాత మళ్ళీ ఆ బ్రేక్ టైంలో

దగ్గరికి వచ్చి ఒక పావు గంట గ్యాప్ లో మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా అంటే ఒక చిన్న బుగ్గ మీద ఐ మీన్ చిన్న ముద్దు పెట్టి, అరే మీ బ్యాచ్ కాకపోతే ఇంకే బ్యాచ్ చదవడానికి లేదు అని చెప్పి, అందుకే నేను మీ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తాను, మీ తర్వాత ఇంకెవరు మీ అంటే ఈ స్కూల్లో ఇంకే బ్యాచ్ కూడా అంత స్కోర్ చేయగల

నేను ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవడం వల్ల ఎట్ ఎ టైం పాస్ కాలేదు, నెక్స్ట్ ఇయర్ పాస్ అవ్వడం అనేది రాంగ్ డెసిషన్ ఏమో అనుకుంటున్నాను అని అంటూ పంపించారు. ఓకే, అండ్ ఎందుకులేవండి ఉన్నాయి క్రిష్ గారు, ఫైనాన్సర్గా తప్పుడు నిర్ణయం తీసుకుంటే అక్కడ వస్తుంది తేడా, ఎప్పుడో ఒకసారి అలా జరిగింది అని అంటూ డి బాలాజీ గారు పంపించారు. అండ్ నెక్స్ట్ డెసిషన్, మీ నాలుగో ప్రశ్నకు జవాబు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్పారు కృషి. ఆ రోజుల్లో మా అబ్బాయిని కొట్టి అయినా చదువు చెప్పండి అని పేరెంట్స్ ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పేవాళ్ళు. రియలీ ఐ అప్రిషియేట్ యూ కృషి. ఇప్పుడు ఒక దెబ్బ వేస్తే పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు. నిజంగానే హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణ్ హని, అండ్ డెసిషన్ తీసుకున్న తర్వాత పొరపాటు చేశామని ఎప్పుడు అనిపించలేదు కృషి అని అంటూ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, మనసును మనసులో భలే ప్రశ్న సార్, నేను తీసుకున్న డెసిషన్లో ఇంటి ముందుకు వచ్చిన కూరలు ఎక్కువ రేటు పెట్టుకోనడం తప్పని తెలుసుకున్న విషయం, అవే కూరలు మా వారు బజార్లో తెచ్చినప్పుడు అని అంటూ పంపించారు. సో అది సంగతి. ఎనీవే, చాలా మంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు. అండ్ లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. అంటే మీరు గతంలోకి వెళ్ళే అవకాశం వస్తే ఏ ఏజ్కు వెళ్తారు? 0862-43881-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ వచ్చు. మీరు గతంలోకి వెళ్ళాలి, వెళ్లాల్సిన ఛాన్స్ వస్తే, వెళ్లే ఛాన్స్ వస్తే ఏ ఏజ్కి వెళ్తారు, ఏ వయసులో ఉన్నప్పుడు వెళ్ళడానికి ఇష్టపడతారు? 0862-43881-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండదు.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా మనసును మనసేలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు ఒకవేళ మీ ఐ మీన్ టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్లాల్సి వస్తే ఏ ఏజ్కి వెళ్తారని చెప్పి క్వశ్చన్ అడిగాను. చూద్దాం, కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, అలాంటి అవకాశం వస్తే బాల్యం యవ్వనంలోకి వెళ్తాను అని అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ అండ్ ఎమ్నరేషన్ రోజా 20 ఇయర్స్ వెనక్కి వెళ్తారంట అండ్ మహంకాళి రాజేశ్వరి పొదిలి నుంచి స్కూల్ ఏజ్కి వెళ్తారంట అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుంచి నేను 12 సంవత్సరాల ఏజ్కి పోవడానికి ఇష్టపడతారంటూ అండ్ పెడని జోగనందర్ కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మీరు యాడ్లో చెప్తూ ఉంటారు కదా ఇంకేముంది మన స్కూల్ డేస్ అని.

అలాగే స్కూల్ డేస్ కు వెళ్ళాలని ఉంది అని అంటూ పంపించారు. సో అది నేను చెప్పింది అండ్ ఐ మీన్ యాడ్లో చెప్పింది నేను కాదు, యాక్చువల్గా రమేష్ చెప్పాడు అనమాట. ఎనీవే అండ్ నాకు 1918 నుంచి 1919 వరకు ఆ లైఫ్ బాగా ఉంది, ఆ టైంలోకి ఆ లైఫ్లోకి వెళ్ళాలని ఎప్పుడూ నేను మనసులో కోరుకుంటున్నాను అని అంటూ పాలెం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, చాలా పెద్ద మెసేజే బట్ టైం లేదు కాబట్టి కొంచెం చదివాను నేను. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, బాల్యంలోకి ఎటువంటి స్ట్రెస్ ఉండదు, సంతోషంగా ఉంటాం కాబట్టి వెళ్తాను అని అంటూ. అండ్ నాకైతే గత మళ్ళీ వస్తే 8 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు ఎంజాయ్ చేశాను, నాకు ఆ ఏజ్ అంటే చాలా ఇష్టం, ఈత కొట్టడం, చింతకాయలు, జామకాయలు, చాలా పెద్ద లిస్టే, డి బాలాజీ గారు పంపించారు. అలాంటి రోజులు మళ్ళీ రావు, ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. నిజంగానే ఏ టెన్షన్స్ ఉండవు అప్పుడు. అండ్ ఈరోజు మనసున్ మనసులో ఉన్న ఎన్నో మాటల్ని బయటకు తీస్తున్నారు సార్, మొత్తానికి కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా ఆసక్తిగా కొనసాగింది, సూపర్గా నిర్వహిస్తున్నారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ మహమ్మద్ జనీద్దీన్, స్నేహబాణి జనీద్దీన్. అండ్ నాకు 12 ఇయర్స్ బిఫోర్ ఏజ్కి బికాజ్ అప్పుడు బాగుంది లైఫ్, హ్యాపీగా నచ్చినట్టు ఉండేదాని అని అంటూ, మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ అమూల్య, మళ్ళీ నేను నెక్స్ట్ మంత్లోనే వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, వేసిన ప్రతి ప్రశ్న సూపర్ అండి, అసలు మీ ప్రశ్నల థాట్ భలే భలే, మంచి ప్రశ్నల విషయంలో మాత్రం మీకు మీరే సాటి అని అంటూ. నాకైతే బాల్యం 11 or 12 ఇయర్స్లో మా ఫాదర్ మ్యాథ్స్ చెప్పే రోజులు మరలా వస్తే బాగుంటుంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు. అండ్ క్రిజీ, బాల్యంలోకే కల్మషం లేని మనసులతో అందరినీ ఆకట్టుకునే విధంగా, అందరి హృదయాలను దోచుకునే విధంగా మనకేది ఇష్టమో అదే చేస్తాను అని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాడ్ హని పంపించారు. అండ్ గ్రాడ్యుయేషన్ స్టేజ్కి వెళ్తారంట మురళీకృష్ణ మైసూర్ నుంచి. అండ్ నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి 10 సంవత్సరాల్లోకి వెళ్తాను అని అంటూ పంపించారు. అండ్ టుడే మీ బర్త్డేనా అంటూ మహంకాళి రాజేశ్వరి, ఈరోజు కాదు. అండ్ మీ ప్రశ్నకు సమాధానం అని అంటూ 1వ తరగతి చదివే వయసుకి వెళ్తారంట బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు. అండ్ సార్ మీరైతే పంపించారు, యా అమూల్య, నేనైతే చిన్నప్పటి రోజులకి బిఫోర్ అంటే 10th క్లాస్ కానీ ఆ రోజుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడతాను, మాక్సిమం ఇంటర్మీడియట్ లోపు వెళ్ళడానికి ఇష్టపడతాను. అండ్ 7:58 స్టూడియోలో టైం ఇది. ఈరోజు మనసును మనసే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరికొద్దిసేపట్లో అంటే ఎగ్జాక్ట్గా 8 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్

ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకుముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాలను చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
వివరాలు సమర్పించిన

తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికొచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000 పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను, నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయంలాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు

గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం, సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రతా సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించిన

అప్పుడు మొక్కలు జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మైభారత్ వాలంటీర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును #drugfreeyouth అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా

ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచ కప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్ సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జాము లాంటి మురబ్బాలు చాలా ఇళ్లల్లో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బ, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాన్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరోచోట ఒక సంప్రదాయ కళ, ఇంకోచోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా
ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకు

ఇకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ఓడి ఓపి అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయటంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో
అష్ట వినాయక విగ్రహాలు కూడా

0: కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడు పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాద దాడుల వల్ల దేశం అనుభవించిన వేదనకు సర్జికల్ స్ట్రైక్స్తో భారత్ నిర్ణయాత్మక రీతిలో సమాధానమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటి ఎల్ఎన్జీ ఆధారిత రైలును అహ్మదాబాద్లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. స్వయం సమృద్ది, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రక్షణ రంగాన్ని నిర్మించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రానున్న 3 రోజులు జమ్మూకశ్మీర్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరిలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ఉగ్రవాద దాడుల వల్ల దేశం అనుభవించిన వేదనకు సర్జికల్ స్ట్రైక్తో భారత్ నిర్ణయాత్మక రీతిలో సమాధానమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ఆయన ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రేపటితో సర్జికల్ స్ట్రైక్స్కు జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద చర్యలకు భారత్ తగిన రీతిలోనే బుద్ది చెబుతుందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి నిరంతరం పంపామని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ,
1: సర్జికల్ స్ట్రైక్ కి 10 వర్ష పహలే 28-29 సితంబర్ 2016 కు భారతీయ సేనానే పాకిస్తాన్ మే ఆతంకీ ఠికానో పర్ సర్జికల్ స్ట్రైక్ కి థీ. ఎల్ఓసీ కే ఉస్ పార్ జాకర్ హమారే వీర్ జవానో నే జిస్ తరహ ఆతంకవాద్ కే ఖిలాఫ్ కార్రవాయి కీ థీ వో దేఖ్ దునియా హైరాన్ థీ. సర్జికల్ స్ట్రైక్ నే డంకే కీ చోట్ పర్ పూరీ దునియా కే సామ్నే.
0: దేశంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియపై ప్రధాని మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి దశ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని వెల్లడించారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ లాంటి మంచుకొండలు, మారుమూల ప్రాంతాల్లోనూ జనగణన వేగంగా సాగుతోందన్నారు. పౌరులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం దేశ భవిష్యత్కు సరైన ప్రణాళికలు రూపొందించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మనే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణన కే లియే అప్నీ జానకారీ స్వయం దర్జ్ కర్నే కీ యే సువిధా బహుత్ ఆసాన్ హై. ఆప్ అప్నే మొబైల్ సే హీ అప్నీ ఔర్ అప్నే పరివార్ కీ జానకారీ దర్జ్ కరా సక్తే. యే సువిధా హిందీ సహిత 16 భాషాఓ మే ఉపలబ్ధ హై.
0: న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల వేదికగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ భేటీ ఫలప్రదంగా సాగింది.

0: ఉందని, ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తున్నామని జైశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. కృత్రిమ మేధ, డిజిటల్ హెల్త్ రంగాల్లో ఎంతటి పురోగతి వచ్చినప్పటికీ వైద్యుడు అందించే మానవీయ స్పర్శను ఏ సాంకేతికత భర్తీ చేయలేదని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేటి యుగంలోనూ వైద్యులు రోగుల పట్ల కరుణ, మానవత్వంతో వ్యవహరించడం ఎంతో కీలకమని ఆయన ఉద్ఘాటించారు. తిరువనంతపురంలో ఈరోజు ఉపరాష్టపతి మాట్లాడుతూ, వైద్య వృత్తిలోకి అడుగుపెడుతున్న యువ వైద్యులు రోగులతో స్పష్టంగా, పారదర్శకంగా సంభాషించాలని సూచించారు. స్వయం సమృద్ది, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రక్షణ రంగాన్ని నిర్మించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఒక వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే కాకుండా మనమే కొత్త రక్షణ సాంకేతికతలను రూపొందించి అభివృద్ది చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్లో యుద్దరంగాలు సాంకేతికత ఆధారంగానే నడుస్తాయని, ఇందులో ఆధిక్యం సాధించిన దేశాలకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అహ్మదాబాద్లోని సబర్మతిలో 1500 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు రైల్వే అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభోత్సవాలతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి దేశంలోనే మొట్టమొదటి ఎల్ఎన్జీ ఆధారిత రైలును ఈరోజు సబర్మతి స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కొనియాడారు. రైల్వేలలో వార్షిక డీజిల్ వినియోగం 293 కోట్ల లీటర్ల నుంచి 108 కోట్ల లీటర్లకు గణనీయంగా తగ్గిందని, భవిష్యత్తులో డీజిల్ వినియోగాన్ని పూర్తిగా సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమిత్ షా పేర్కొంటూ,
1: विद्युतीकरण 2010-11 में 75 किलोमीटर होता था और 23-24 में 7188 किलोमीटर विद्युतीकरण, 75 से 7000 किलोमीटर की छलांग. 99.6% रेलवे का विद्युतीकरण हो गया है, 0.3% जो बाकी है वो भी हम पूरा कर लेंगे.
0: తిరువనంతపురం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 30 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 196 పరుగులు చేసింది. వాతావరణం. రానున్న 2-3 రోజుల్లో జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో పిడుగులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోనూ ఇవే తరహా వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని పేర్కొంది. అలాగే అస్సోం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:44:25 డ్యూయెట్ లో లవ్లీ డ్యూయెట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను వింటూ స్టూడియో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:07 మధుర స్వరాలలో. ఆర్పి పట్నాయక్ సంగీతం అందించిన ఫస్ట్ సినిమా నీకోసం. హీరో రవితేజ హీరోగా వచ్చిన ఈ మూవీలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్. అండ్ ఎస్పెషల్లీ ఈ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ని పాడింది రాజేష్ అండ్ కౌశల్య. అండ్ ఈ సాంగ్ ఈ సినిమాకి సంగీతం అందించింది ఆర్పి పట్నాయక్.

మనమున మధుర స్వరాలలో వెన్నెల. వెన్నెల అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కొన్ని పాటలు వింటూ ఆ వెన్నెలని చూస్తూ ఉంటే రెండు వెన్నెలలా అనిపించవచ్చు. మరి పాటలోనే వెన్నెల ఉంటే అది మరింత బోనస్ అన్నమాట. ఎనీవే, ఫ్రమ్ ది మూవీ ప్రేమదేశం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నటువంటి సాంగ్ని పాడింది ఉన్నికృష్ణ అండి. అండి పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండి పాటకు లిరిక్స్ అందించింది భువనచంద్ర. ఈ పాట మీ అందరి కోసం మధుర స్వరాలు వింటూ స్టూడియో.

వింటున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అని మనమున్న మధుర స్వరాలలో. కొంతమంది హీరోలకి ఆల్బమ్స్ అన్ని సూపర్ హిట్స్ ఉంటాయి. అలాంటి హీరోస్లో ఒకళ్ళు ఉదయ్ కిరణ్. ఆయన స్టార్టింగ్ కెరీర్లో వచ్చిన సినిమాలన్నింటిలోని సాంగ్స్ సూపర్ హిట్స్, అండ్ మన ఫేవరెట్స్ కూడా మన ప్లేలిస్ట్లో డెఫినెట్గా ఉంటాయి. అలాంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ సూపర్ క్లాసిక్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను ఉదయ్ కిరణ్స్ వింటూ స్టూడియో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన్మన మధుర స్వరాలు. స్టూడియోలో టైం 10:05. ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలేకి స్వాగతం.

0: నన్ని నా పక్కనే పరిగణిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలివితో ఈ కైలాసాన్ని ప్రకలించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను.
1: జయత్వద్రవిభ్రమద్భ్రమద్భుజంగమస్ఫురద్ధగద్

మనమున మాపాత మధుర గీతాలు వినిపించని రాగాలలో ఘంటసాల గారు ఆలపించిన ఈ పాటకు సంగీతం గాలి పెంచల అండ్ పాటకు రచన సముద్రాల సీనియర్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.